0: ऐसी कामुष विक्रम गुरु नंदन ऐसी कामुष विक्रम गुरु नंदन
1: Out of education comes humility. Out of humility comes deservedness. Out of deservedness comes wealth. Out of wealth comes the desire to be righteous and to have a righteous conduct. If one has righteousness and a righteous conduct, he will have happiness and bliss in this world and in the spiritual world.
2: పునాది రాళ్లు వంటివారు, జీవిత వృక్షమునకు వేరు వంటివారు. ఇలాంటి బాల వికాసం యొక్క, బాలబాలికల యొక్క ఔన్నత్యమునకు పెద్దలు ఎంతైనా పాటుపడవలసినటువంటి అవసరం.
1: Boys and girls who are the future citizens of this country and those who are responsible for the future welfare of this country, you are like the foundations for the future of this country. You are also like the roots for the tree for this country.
2: Balavikas yokka chittamudu oka lata vantivi. Ee latanu sakramenti reetiga adhyapakulu allinchinappude భారతదేశమునకు ఒక శోభాయమైనటువంటి ఒక కలంకము ఏర్పడుతుంది.
1: చిల్డ్రన్స్ మైండ్స్ ఆర్ లైక్ క్రీపర్స్ విచ్ విల్ గో రౌండ్ ఎ ట్రీ. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ది ఎల్డర్స్ క్యాన్ మేక్ దిస్ క్రీపర్స్ క్రీప్ రౌండ్ ది ట్రీ ప్రాపర్లీ దట్ వీ విల్ హ్యావ్ ప్రాస్పెరిటీ అండ్ దట్ వీ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ డెకొరేషన్ ఫర్ ది కంట్రీ.
2: శోభాయమానంగా అల్లించవలసినటువంటి బాల వికాస్ యొక్క చిత్తముల యొక్క లతలను మనము పెడమార్గం పట్టించినప్పుడు ఇదే ఒక భారతదేశమునకు లేని కళంకం కూడాను కలుగుతుంది.
1: ది క్రీపర్స్ ఇన్ ది యంగ్ మైండ్స్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హ్యావ్ టు బి పుట్ ఇన్ ది రైట్ పాత్. ఇట్స్ ఓన్లీ వెన్ దే ఆర్ పుట్ ఇన్ ది రైట్ పాత్ దట్ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ప్రాస్పెరిటీ ఫర్ ది కంట్రీ.
2: కనుక బాల వికాస్ యొక్క, బాలబాలికల యొక్క చిత్తమును అల్లించేటువంటి విధానము లోపల అధ్యాపకులు ప్రత్యేకమైనటువంటి ఒక తరబీదు అవసరమని కూడాను ఇందులో చెప్పక తప్పదు.
1: We have to recognize that it is only by spreading the minds of these tender children in the proper way that we can look to the future of this country.
2: Nirmala nishchala nishwarthamainatunti madhuramainatunti yokka hrudayam kaliginatunti balabalikala yokka jeevitamunaku naitika dharmika aadhyatmikamulu leka kramachichana yendunnatunti yokka pavittatanu vaari hrudayamuniki chercheyatunti prayatnamunaku kodanu adhyapakulu unukovali.
1: The children have pure minds, have unwavering minds, have sweet minds. The teachers should recognize this and the teachers in their effort should give their life the moral, spiritual support and give them an appropriate background.
2: Mother hudayam galina bala balikalara mana bharatiya samskrutini puraskarinchukoni matru devo bhava pitru devo bhava acharya devo bhava అతిథి దేవోభవ ఈ నాలుగు సూత్రములను బాలబాలికలు వారి యొక్క ఆచరణ యందు ఉంచటము అత్యవసరము. అట్టి ఆచరణలే మన భవిష్యత్తు యందు భారతదేశమునకు గౌరవం ప్రతిష్టలు కూడా నిలపడానికి వీలవుతుంది.
1: Sweet and tender hearted boys and girls, you should recognize that in our culture and in our tradition we have four injunctions: matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, atithi devo bhava. That is, regard your mother as God, regard your father as God, regard your teacher as God, regard your guest as God.
2: Talli kevalamu dehamunu maatrame andistundi, తండ్రి దానిని పోషించేటువంటి విధానమును చూపిస్తాడు. కానీ తలయందున్నటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించేటువంటి వాడు గురువు. ఈ మూడింటిని వినియోగపరిచేటువంటి యొక్క విధానం యొక్క విహారమే ఈ యొక్క సమాజము. కనుక అతిథులను కూడాను మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించి వారి యొక్క గౌరవ మర్యాదలు కూడాను మనము ప్రాక్టీస్ లోపల అనగా ఆచరణయందు ఉంచి అనుభవించటం అత్యవసరము.
1: Mother gives you the body, father protects and lets that body grow, whereas your teacher enables the intelligence in your head to grow and prosper. The community, which consists of other guests, they regard you as a member of the community and they help you to grow in the community. Thus, mother, father, teacher and members of the community who are your guests should all be looked upon as gods.
2: Balabalikalara, మీ దేహము, మీ రక్తము, మీ భోజనము, మీ వస్త్రము సర్వం కూడాను తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: Boys and girls, your body, your blood, the clothes which you are wearing, everything that belongs to you has been given to you as a gift by your father and mother.
2: లోకములో ప్రవేశించి కన్ను తెరిచినటువంటి తక్షణమే నీ తల్లి నిన్ను ప్రేమించి తన యొక్క రక్తమును కూడా మీకు దారబోసి అనేక గారాభంతో మిమ్మల్ని పెంచి అల్లారు ముద్దుగా ప్రేమించి మీ జీవితం యొక్క అభివృద్ధిని ఆశిస్తూ ఉంటాది.
1: The moment you have entered this world and the moment you have opened your eyes in this world, your mother is prepared to sacrifice everything for your welfare. She gives her blood, she gives everything to you so that you may grow and prosper in this world.
2: Kanuka mottamata atti prema swaroopane ainatundi tallini preminchi gauravincheetundi vidhananni meeru nechukovali.
1: So the first thing which you have to learn is to learn to love the mother who is the embodiment of such affection and prema.
2: Inka tandri mee yokka bhavishyattuku taginatvanti yokka baadhyatalanni kudanu thana vahinchi taginatvanti kalakalamunaku taginatvanti sahayamulu unarchukuntu meemallu poshinchukuntu raavatamu tandri yokka baadhyataga untuntadi. కనుక తండ్రికి కూడాను అట్టి గౌరవ మర్యాదలను అందిస్తి వారి ఆజ్ఞలు శిరసా వహించి మన జీవితంలో వారికి అంకితం గావించుకునేటువంటి విధానం నేర్చుకోవాలి.
1: We now come to the father. The father protects you. The father thinks of your future, thinks of your welfare. He is always minding your welfare, your growth and your prosperity. Such father who protects you should also be borne in mind and you should show the necessary affection and regard to the father.
2: జీవితం అనేటువంటిది కేవలం తిండి తీర్థాలతోనే పూర్తి అయ్యేటువంటిది కానేరదు.
1: Life is not something which solely consists of merely eating and filling your stomach.
2: తెలివితేటలు దానికి తగినటువంటి గుణపోషణలు శీల సంరక్షణలు కూడా అత్యవసరము.
1: Brightness, intelligence and ability to control and protect your brightness and intelligence are necessary.
2: సమాజము మధ్య ఏ రీతిగా మనం ప్రవర్తించాలి అనేటువంటి యొక్క ప్రక్రియను కూడా ప్రబోధింపజేసేటువంటిది విద్య.
1: Education is such that it will teach you how you should conduct yourself in the midst of the society of which you are a part.
2: కనుక అట్టి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానము అందించేటువంటి యొక్క ప్రభువులైనటువంటి గురువులకు కూడాను మనం కృతజ్ఞతలుగా ఉంటుండాలి.
1: So to the teacher who gives you this ability, this knowledge and this adjustment to the environment and the society, you should be grateful and honor the teacher.
2: బాలవికాస యొక్క బాలబాలికలంతా కూడాను మొట్టమొదట తల్లిని తండ్రిని గురువును గౌరవించి ప్రేమించి వారి యొక్క ఆజ్ఞను శిరసావహించేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: All the boys and girls who belong to Balavikas should in the very first instance learn to give regard and to give affection to the mother, father and the teacher.
2: మీరు భవిష్యత్తులో కూడా తల్లి తండ్రి యొక్క స్వరూపాన్ని ధరించేటువంటి వ్యక్తులు కనుక ఈనాడు మీరు మీ తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి వారి ఆజ్ఞలు శిరసావహించినప్పుడు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఒక ఆజ్ఞలో ఉంచుకుని సరైన రీతిగా ప్రేమించి మిమ్మల్ని ఒక విధమైనటువంటి సమాజం యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టడానికి పూనుకుంటారు.
1: Today you young children will soon grow and some of you will become mothers, some of you will become fathers. It is only when you are young and when you learn to respect your mother and father, when you become mothers and fathers, your children in turn will respect you and will show regard to you.
2: ఎట్టి విత్తనము నాటుదుమో అట్టి వృక్షమే అవునని ఎట్టి తిండి తిందుమో అట్టి తేపే మనకు లభించునని భారతీయులకు చక్కగా అనుభవ రూపమైనటువంటి విషయం.
1: It is in the experience of the citizens of Bharat that whatever kind of seed you put into the ground, the tree that will sprout out of it will be corresponding to the seed that you put in. So also the kind of food that you take in will determine the nature of the belching that will come out when you digest the food.
2: కనుక మీ యొక్క జీవితములో కేవలము ఒక విత్తనము వంటిది.
1: Your life is like a seed.
2: ఈ విత్తనమును వృక్షముగా మార్చుకుని ఈ వృక్షమునందు ఆనందమనేటువంటి ఫలములను మనం భుజించడానికి తగినటువంటి కృషి జరపాలి.
1: You should change this seed of life and let it grow into a tree. You should also see that out of that tree fruits of bliss and happiness come and you would be able to experience those fruits of bliss and happiness.
2: ఈ మొక్క కొంచెం చొట్టపోయినా వృక్షమంతా కూడా చొట్ట అయిపోతుంది.
1: If this tender plant in its young age gets crooked and gets a curved shape, then the whole tree will become crooked.
2: కనుక మీ యొక్క ఈ జీవితం యొక్క అవధిని పవిత్రముగా గావించుకుని పవిత్రమైనటువంటి విద్యను మీరు నేర్చుకుని మన పవిత్ర భారతదేశం యొక్క సంస్కృతిని పురస్కరించుకుని భగవద్గీత రామాయణము ఇతిహాసము కొన్ని వేదము ఇలాంటి దీంట్లో కూడా మీరు తరబేదులు పొంది బైబుల్ ఖురాన్ యొక్క తత్వాన్ని కూడా నువ్వు గుర్తించడం అత్యవసరమని కూడా మీరు శ్రద్ధ వహించాలి.
1: సో దిస్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ రియల్లీ సీ దట్ ఇట్ ఇస్ స్పెంట్ ఇన్ అ ఫ్రూట్ఫుల్ మేనర్ అండ్ ఇన్ అ సేక్రెడ్ మేనర్. అవుట్ ఆఫ్ దిస్ పీరియడ్ యూ షుడ్ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్. వెన్ యూ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్ ఎట్ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ బి ఏబుల్ టు లర్న్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్ లైక్ భాగవత, లైక్ భగవద్గీత, లైక్ రామాయణ. నాట్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్, యూ షుడ్ ఆల్సో అక్వైంట్ యువర్ సెల్ఫ్ విత్ టెక్స్ట్ లైక్ ది బైబుల్, లైక్ ది ఖురాన్.
2: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైనటువంటి మన భారతదేశం నందు నేడు అన్యాయ అధర్మ అక్రమములనేటువంటి పైశాచిక ప్రవృత్తులు విజృంభించి ప్రళయతాండవం సలుపుచున్నటువంటి నేటి సమయం నందు ఈ యొక్క బాల వికాస యొక్క బాలబాలికలంతా కూడా శాంతి సత్య ధర్మ అనేటువంటి యొక్క వర్షమును కురిపించి తద్వారా ఈ యొక్క దేశ కళ్యాణమునకు మీరు పాటుపడతారని కూడా ఆశిస్తున్నాను.
1: Our country has been known to be the treasure house of spiritual knowledge. In such a country which has the reputation of having been the treasure house of spiritual knowledge, today unfortunately injustice, hatred and jealousy are showing their ugly head. And while the country is full of such injustice, hatred and jealousy, you boys and girls of Balavikas, I am hoping that you will grow into such citizens who will re-establish shanti, prema and dharma in this country.
2: Balabalikalara, meeru pradhanamga lakshyamnanduchukovalsinatundi 4 F's. ఈ యొక్క ఎఫ్ అనేటువంటి దాన్ని మీరు ప్రధానమైనటువంటి లక్ష్యం అందించుకున్నప్పుడు మీ జీవితం అంతా ఇప్పుడు సరైనటువంటి యొక్క శాంతి సౌఖ్యంతో వర్ధిల్లుతుంది.
1: Boys and girls, in your life, you should pay great attention to certain things which we may call the 4 F's.
2: మొదటి ఎఫ్, follow the master.
1: The first F is follow the master.
2: రెండవ ఎఫ్, face the devil.
1: The second F is face the devil.
2: మూడవ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్.
1: ది థర్డ్ వన్ ఇస్ ఫైట్ టు ది ఎండ్.
2: ఇంక నాలుగో ఎఫ్, ఫినిష్ ది గేమ్.
1: ది ఫోర్త్ వన్ ఇస్ ఫినిష్ ది గేమ్.
2: ఈ నాలుగింటిని మీరు ఒక విధమైనటువంటి నాలుగు స్తంభములుగా మీ జీవిత సౌధములకు నిర్మించుకోవటం అత్యవసరము.
1: దీస్ ఫోర్ ఎఫ్స్, follow the master, face the devil, fight to the end, finish the game. These 4 F's, you should establish them as the 4 pillars on which your life will be supported.
2: మొట్టమొదటి follow the master. ఈ మాస్టర్ ఎవరు? ఫాదర్ ఏ మాస్టర్. అది 5 F, 5th F.
1: The first thing is follow the master. Who is the master? The master is the father. That is the 5th F.
2: కనుక మొట్టమొదటి మన తండ్రి ఆజ్ఞను శిరసా వహించాలి. తండ్రియే మన బాధ్యతలంతా కూడా వహించి మనల్ని ఇంత గొప్పవారిగా తయారు చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాడు తండ్రి, మన భవిష్యత్తును ఆశించేటువంటి వాడు తండ్రి, మన యొక్క అభివృద్ధిని కోరేటువంటి వాడు తండ్రి. అలాంటి తండ్రి యొక్క రక్తాన్ని మనం దేహంలో ఉంచుకుని ఆ రక్తమునకే మనము కేవలం గౌరవం ఇవ్వలేదనుకున్న మన యొక్క ఆత్మను వంచుకుంటున్నటువంటి వారు, వంచించినటువంటి వారం అవుతాము, ఆత్మద్రోహమునకు పాల్పడినటువంటి వారం అవుతాము.
1: The first F is follow the master. Who is the master? He is the father. Father is one who gives you education. Father is one who protects you. Father is one who looks after your welfare. And father is one whose blood you are sharing. If such father, you have no faith and you do not follow him, then you will be deceiving your own self.
2: కృతజ్ఞత లేనటువంటి మానవత్వం క్రూరత్వంగా మారిపోతుంటుంది. కనుక మొట్టమొదట బాలబాలికలు కృతజ్ఞతను అభివృద్ధి గావించుకోవాలి.
1: Human nature in which there is no gratitude will turn into an animal nature. So the boys and girls in the very first instance learn to have gratitude.
2: Manam ee deshamlo ee naadu inni rakamulaitvanti vicharamulaku dukhamulaku kaaranam emti?
1: If in this country we are today subject to so many difficulties and so many sorrows, what is the reason for that?
2: మంచిని చూచి ఓర్వలేకుండా పోవటము, లేక మంచి వారితో దేశము కల్పించుకోవటము, మంచిని చెడపడానికి పూనుకోవటము, ఇలాంటి దుర్గుణముల వల్లనే మన దేశం ఈ రకమైనటువంటి యొక్క దుస్థితిని పొందుతూ ఉన్నది.
1: We are jealous of good things and good people. We are not able to bear prosperity and be happy. When we see good people, we begin to be jealous of them.
2: మంచిగా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండేటువంటి బాలబాలికలను చూచి మీరు ఆనందించండి. కష్టపడేటువంటి యొక్క దీనులను చూచి మీరు కంటిదారాలు కార్చండి. వారికి సహాయం చేసేటువంటి ప్రయత్నం పూనుకోండి.
1: When you look at happy boys and girls who are enjoying pleasure and who are enjoying bliss, when you see them happy and prospering, then you also feel happy at that sight. But when you see boys and girls who are suffering and who need help, then shed a tear and try to help them.
2: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. Do not be in a hurry.
2: కనుక మీరు ఎవరికి ఏ విధమైనటువంటి కీడును చేయకుండా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి జీవితంగా తయారు చేసుకోండి.
1: You should not cause hurt or harm or pain to any other individual. Make your life sacred by which you cause no pain to anyone else.
2: పవిత్రమైనటువంటి బాలబాలికలారా, మీ హృదయమును దైవ మందిరంగా నిర్మించుకోండి. దైవ భావనతో మీ యొక్క జీవితమును గడపండి. దైవముతోనే మీరు ఆనందాన్ని అనుభవించండి. దైవస్థితిలోనే మీరు అంత్యం కాండి.
1: Sacred boys and girls, turn your hearts into temples of God. Spend your time in the thought of God. Be one with God and spend all your time and thoughts in the name of God.
2: Kanuka atti daivumu sarvulu yendu unnadu anetundi oka satyanni gurtinchi evarini kudunu e vidhanga badinchinappatikini daivumune badinchinatundi oka tattvanni meeru gurtinchadam athyavasaram.
1: Also recognize the truth that such God who is in the temple of your heart is also present in the temple of the heart of every other person. Recognizing that, it is necessary that if you cause harm and hurt to anyone else, you are causing harm and hurt to the God who is also in him.
2: భారతీయ ఉపనిషత్తులు యందు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని ఉంటుండాలి. సర్వులకు ఎవరికి నమస్కారం చేసినా అది కేశవునికే చేరిపోతుంది అనేటువంటి ఒక పవిత్రమైన అర్థము.
1: The Upanishads of this country say that whomsoever you may give obeisance to whomsoever you may give a namaskar, that goes and reaches ultimately Keshava.
2: దీని యొక్క అంతరార్థం ఏమిటి? సర్వులు ఎందు కూడా కేశవుడు ఉన్నాడు అనేటువంటి యొక్క సత్యమే దీన్ని ప్రబోధిస్తుంది.
1: The inner meaning of this is that in everyone there is Keshava. What you do to anyone will go and reach Keshava.
2: ఇంకా రెండవ వైపున మరొక ఉంటున్నది, అది ఏమనగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ, ఎవరిని మనం దూషించినప్పటికీ అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: There is another parallel saying, whatever abuse you may give to any other individual, all that abuse will ultimately go and reach Keshava.
2: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, ఇవి ప్రపంచం లోపల ప్రతి వ్యక్తి యొక్క యాక్షన్ కూడా ఉంటూనే ఉంటున్నాయి.
1: Whatever work which any individual does in this world, it will always produce reaction, resound and reflection.
2: దీనిని పురస్కరించుకొని do good, be good and see good. This is the way to God.
1: It is in the context of this reaction, resound and reflection being produced that we said be good, do good, see good. This is the way to God.
2: ప్రేమ స్వరూపులారా, మీరు సాయి యొక్క ఆశయాలు మీరు తెలుసుకున్నటువంటి వారు కనుక అధికంగా మీకు చెప్పనక్కర్లేదు. మీ హృదయాలు పవిత్రమైనటువంటి లతలుగా అల్లించి భారతదేశమునకు ఒక శోభాయమైనటువంటి అందమును చేకూర్చి భవిష్యత్తునందు ఇట్టి పవిత్రమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి యొక్క శక్తిమయులుగా మీరు తయారవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: Pavitratma Swarupas, since you are children of Balavikas and since you have already understood and you are in contact with the ideals of Sai, there is no need for me to speak to you at any great length. I am hoping that by your education you will be able to turn your minds and hearts into the shape of tender and sacred creepers and thereby be useful citizens for the country.
2: కేవలం ఈ బాలవికాసులో ఉన్నంత మాత్రమే మన యొక్క ఆచరణలను పెట్టుకోవటం, తదుపరి కొంత పెద్దవారైన తర్వాత కళాశాలలకు వెళ్లిన తర్వాత మన ప్రవర్తనలు కొంచెం మారటం అనేటువంటిది జరగకూడదు.
1: Just because you are in Balavikas and at the time when you are members of Balavikas, you accept the principles and ideals and put them into practice. And when you grow a little older and join the colleges, you should not give up those good practices.
2: ఎలాంటి వాతావరణం నందైన కూడాను మీరు బాలవికాసంలో నేర్చుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణములను, ఆచరణలను మీరు మానకుండా, దానిని వదలకుండా, దానిని అభివృద్ధి గావించుకోవటానికి తగినటువంటి కృషి తెలపాలి.
1: Whatever the nature of the environment into which you may be thrown may be, you should make it a practice that you do not give up the good qualities you have acquired and the good practices you have acquired while being members of Balavikas.
2: Nirantaramu meeru premato nindi untundandi.
1: Always and at all times you should have the feeling of service.
2: తెల్లవారి లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు కూడాను మీరు ప్రేమతో, చిరునవ్వులతో చిందులు ఆడటం అనేటువంటి దాన్ని నేర్చుకోవటం అత్యవసరం.
1: From the time you get up in the morning till the time you go back to bed, you should always be smiling. You should be full of love and you should show kindness and tenderness.
2: Happiness is union with God. కనుక మనం నిరంతరం హ్యాపీగా ఉండటం అనేటువంటిది భగవంతునితో కూడి ఆడినట్లుగా ఉంటుంటాయి.
1: Happiness is living with God. If you are happy at all times, it means you are always with God permanently.
2: Start the day with love. Fill the day with love. Spend the day with love. End the day with love. This is the way to God.
1: Start the day with love. Fill the day with love. Spend the day with love. This is the way to God.
2: కనుక ఇలాంటి సూత్రమును మీ యొక్క హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని మీ జీవితములైనటువంటిదే ఆధారంగా తీసుకుని మీ యొక్క ఆదర్శాన్ని లోకానికి చాటి మీరు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారవుతుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక్క రామకృష్ణ పరమహంసకు ఒక్క బ్రహ్మానందం ఒక్క వివేకానందం ఉంటూ ఉండవచ్చును, కానీ మీరందరూ కూడా వివేకానందులుగా తయారైపోయి రామకృష్ణ అనేటువంటి సాయకృష్ణుని యొక్క ఆకృష్ణ ప్రవహించి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి ధర్మస్థాపన త్వరలోనే మీరు స్థాపించగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Imprint such sacred sayings in your mind and develop yourselves into useful citizens and be always good Balavikas children. It may be that Ramakrishna Paramahamsa had just one disciple in either Brahmananda or Vivekananda. But today you are so many Ramakrishna Paramahamsas, Brahmanandas and Vivekanandas. I hope you will grow into good disciples and develop yourselves into citizens who are worthy of the traditions of this country.
0: ప్రేమ ముదిత మనసి కో.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: So, dance in full of awareness. There are people in the battlefield who will play with the heads of the enemies, just jump like balls. There are people who can rule this country with all the efficiency in the field of administration. What is the use? We do not listen to the cries and the miseries of the forlorn. We have to learn to hear their misery and sorrow.
1: Premaswarupulara,
0: embodiments of love.
1: Jagatanta ikudu premachetane nindibadi untunnadi.
0: The whole universe is full of love.
1: Premane dhanamu.
0: Love is wealth.
1: Premane dharmamu.
0: Love is righteousness.
1: Premane satyamu.
0: Love is truth.
1: Jagatanta ikudu premapayane aadharapadi untunnadi.
0: The whole universe depends on this love.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించుకునలేక
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: జగత్తు యొక్క క్షణికమైనటువంటి యొక్క విషయవాసనలకై ప్రాకులాడి పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క ప్రేమను విస్మరిస్తూ ఉన్నాడు.
0: హీస్ క్యారీడ్ అవే బై ద విమ్స్ అండ్ ద ఫ్యాన్సీస్ ఆఫ్ ద మొమెంటరీ ట్రాన్సియెంట్ వేస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫర్గెట్ దట్ ఎటర్నల్ డివినిటీ.
1: కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: స్వార్థము పెరిగినది, పరార్థము తరిగినది.
0: సెల్ఫిష్నెస్ ఈజ్ ర్యాంపెంట్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ వైల్ స్పిరిచువాలిటీ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి.
0: ద నారో మైండెడ్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్ వైల్ ద బ్రాడ్ మైండెడ్నెస్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: ఆశలు పెరిగినవి, ఆశయాలు తరిగినవి.
0: Desires are increasing, but the ideals are on the decline.
1: Manavattamu kevalamu swarthamu sapriyojanam chetane jeevitamunu nadupuchunnadi.
0: The human life is spent throughout in selfishness and self-interest.
1: Prachina maharshulu,
0: the ancient rishis,
1: chagamulake pattamu kattutu vacharu.
0: They have coronated the spirit of sacrifice.
1: Dharmamune andalam ekkincharu.
0: It is only righteousness that is decorated.
1: Chagamunake kiritam dharincharu.
0: It is a sacrifice that has been put on.
1: Satyanni swagatam chesaru.
0: And they have welcomed that sacrifice.
1: Itti divyamainatundi Bharatadeshamunandu ee naadu ee yokka divyamaina bhavamulanu marchipoyinam.
0: In this country of Bharat, which is divine, the divinity is forgotten.
1: Kanukane prati dinamu kudanu aneka vidhamulainatundi yokka avasthalato కుళ్ళి కుమిలి కూలిపోతున్నది ఈ జగత్తు.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎజిటేషన్స్ అండ్ టెన్షన్స్.
1: ప్రేమ లేనిటువంటి హృదయము కేవలం ప్రేత భూమియే.
0: ఇన్ఫాక్ట్ ద హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈజ్ అ బ్యారన్ ల్యాండ్.
1: ఈ ప్రేమ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిదే.
0: ఇట్ ఈస్ ద లవ్ దట్ ప్రూవ్స్ అండ్ డెమోన్స్ట్రేట్స్ the sacred divinity.
1: Sarvatra nindi unnatundi prema okkatiye.
0: It is this love which is pervasive all over.
1: Prema ne prati manavunikudunu ekatvanga nirupinchestunnadi.
0: It is this love that unifies mankind.
1: Manavuni endunnatundi divyattamu manavuni endunnatundi asakta swarupamulu yenadu divya bhavamgo martuno aanade ee ekatvamane premamu prakashisthundi.
0: That day the selfishness is given up. That day when we awaken, kindle the latent divinity, there will be unity in this world.
1: Kanuka prati manavudu kudanu hrudayamulo prema nimpukovali.
0: Therefore, everyone must fill their hearts with love.

0: పొందంగ అర్హుడగును.
1: When once he strengthens his love, he'll be eligible to enjoy the state of non-dualism.
2: ఈ ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము.
1: It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself.
2: ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను.
1: At all periods of time, positive and negative, love should be there.
2: Vanamanandunu, bhavanamanandunu.
1: Is in the forest or in a mansion.
2: Kevalamu, pragamanandu, viragamanandunu.
1: Both in times of attachment and detachment.
2: Batayandunu, matayandunu.
1: Both in our behavior, conduct and in our word.
2: Madiyandunu, gadiyandunu.
1: In the mind and also in our dwelling place.
2: Ragamanandunu, viragamanandunu.
1: Both in times of bondage and liberation.
2: Sarvatra vyapinchinatvanti prema okkatiye.
1: It's a love that is pervasive everywhere.
2: Ee satyanni prati manavudu kodanu gurtinchukolekapothunnadu.
1: This truth is not recognized by everyone.
2: Kanukane ee naadu manavu penchukovalasinatvantidi ఈ జగత్తులో చెలరేగినటువంటి ఒక దుర్మార్గమును దూరము గావించడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రం.
1: In order to drive out the wicked mindedness and wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరియైనటువంటి ఒక మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం.
1: In order to experience this divine love, we are not proceeding along the right path.
2: Premane deeniki vittanamu.
1: Love is the seed.
2: Premane deeniki amshamulu.
1: And is the love that branches.
2: Premane deeniki prasangamulu.
1: And it is only this love that branches off repeatedly.
2: Premane deeni pushpamulu.
1: Love is the flower.
2: Premane deeni phalam kudanu.
1: And it is the very love that is the fruit.
2: Prema phalam nimittamai, prema phalam nimittamai ee premane manam anubhavinchali.
1: And therefore, in order to experience and enjoy the fruit of love, we have to tread along the path of love.
2: Prema anetuvanti vishayanni prati manavudu kodanu artham chesukovadaniki prayatninchali.
1: Therefore, every person should make an attempt to know what love is.
2: Kani ee naati manavudu,
1: but man today,
2: aarthika nimittamai,
1: for financial gain,
2: arthamu kevalamu adhikaramu ee rendintu nimittamai praakulaadutunnadu.
1: Man today is struggling for money and position.
2: Arthamu adhikaramu rendu undavalsinatundi.
1: Money and position are no doubt or need.
2: Kani veetiki kuda nu kontha parimitham undali.
1: But it under certain limits.
2: Sasasamanam gavinchavalsinatundi samudrudu tana parimitham meerinappudu tanaku oka vidhamainatundi apakirtina paalavutadu.
1: Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame.
2: అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది.
1: దిస్ బాడీ అండ్ ద మైండ్ విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ షుడ్ నెసెసరీ పార్టేక్ ఫుడ్ అండర్ సర్టన్ లిమిట్స్ ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ సఫర్.
2: ఇది అమితమైనప్పుడు అనారోగ్యమునకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఈట్ excess, will suffer from indigestion and sickness.
2: Manavulu taammulamu dharistuntadu.
1: And one takes this pan.
2: Kani ee taammulamunaku pradhanamaitundi chunname.
1: For this pan, it is the lime chunnam that is needed.
2: Idi lekapothe idi taammulam kaaneradu.
1: Without this lime, it cannot be the pan.
2: Kani chunnamunu adhikanga manam upayoginchukunnappudu naaluku pokkipothundi.
1: But if we take lime more and more, naturally you don't be comfortable.
2: Kanuka deninainanu oka parimithamlo manamu upayoginchukovali.
1: Therefore everything has got to be used under certain
2: limits. Jagattulo drishyakalpitamainatundi oka ee prabhavamlo prati danikudunu oka parimitham adi.
1: In this apparent transient world, everything is under certain limits.
2: Ee premaku matramu parimitham ledu.
1: But the love is limitless.
2: Anirvachaneeyam prema.
1: It is indefinable.
2: ఈ ప్రేమ యొక్క తత్వమును నారదుడు కూడా అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో నరేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ మిరియడ్ వేస్.
2: కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే.
1: Therefore it is the flow of love which gives the essence to our life.
2: ఈ ప్రేమను పొందవాలంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి?
1: In order to acquire this love, what way we should proceed?
2: కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You cannot possess it through meditation or
2: prayer.
1: Nor can you get it by going through the sacred text. God is not present in
2: prayer.
1: Nor in epics. Nor in meditation. Not in
2: penance.
1: God dwells in one's own heart. Therefore, we have to direct our mind towards the heart. We have to shut our mouth and open our heart today. Then only
2: you
1: will enjoy the state of bliss.
2: అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపమైనప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి?
1: When you are a very embodiment of love, how is that you want to acquire it? How is that you want to possess it?
2: Kani premana ponde nimittamai aneka mandi dhyanamunu japamunu yogamunu poolukuntuntaru.
1: In order to earn this love, some resort to meditation and penance.
2: Aneka grandamunu patistuntaru.
1: They go through several texts.
2: Paranamu chestuntaru.
1: They read repeatedly.
2: Kani ivanni kudunu kevalamu darinchina nagala vantive kani idi atma swaroopanni nirupinchetuvanti margamulu kadu.
1: They all amount to the jewelry put on, but not the original creativity.
2: ఇది కేవలము పాండిత్యం అనేటువంటి ఒక నగ.
1: Scholarship is a decorative ornament.
2: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ.
1: Going through the sacred text is a jewel.
2: ఇది బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది, కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు.
1: They give you external beauty, but not internal beauty.
2: కనుక అంతర్ ఆనందమును పొందవలనే అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము.
1: ది ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
2: ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది.
1: టుడే లవ్ ఈజ్ టోటల్లీ మిస్సింగ్.
2: ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానములో ద్వేషం ప్రవేశించినది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ ట్రూత్ దేర్ ఈస్ హేట్రెడ్ టుడే.
2: ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానములో స్వార్థము ఏర్పడినటువంటిది.
1: ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్.
2: ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానములో కేవలము నిరుపయోగమైనటువంటి ఒక అసూయ ప్రారంభమైనది.
1: ఇన్ ద ప్లేస్ ఆఫ్ కంపాషన్ ద యూస్లెస్ జెలసీ హస్ టేకెన్ ఇట్స్ ప్లేస్.
2: కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానములో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది.
1: When these qualities and the divine noble virtues are present in proper positions, our human quality will shine.
2: Prema swaroopulara,
1: embodiments of love.
2: Manavuni yokka jeevithamunu premamayanga maarchukovali.
1: Human life should be one of love.
2: Ee premamayamainatuvanti jeevithamulo manavudu pondaleniti sukhame undadu.
1: If you have this love, there's nothing that's impossible for you.
2: Sarva sampadanu kudunu prema chetane manaku praptisthayi.
1: You can certainly get all forms of wealth.
2: Sarva adhikaramunu kudunu prema chetane manaku labhyamavutayi.
1: You'll also attain positions by
2: love. Sarva vijayamunu kudunu premane varistuntayi.
1: And is the love that triumphs.
2: Aithe ee prema ettidi.
1: What sort of love then?
2: Kevalam bhagavantuni praptinche samayamlo manamu bhagavantuniki sarvarpitamaina bhavamto manu praptinchali.
1: As we pray to God, we should have that spirit of total surrender.
2: Kani ee arpita bhavam ee naadu ledu.
1: Today that spirit of surrender is lacking.
2: Bhagavantudu kavalani aasante,
1: if you want God,
2: bhagavantuni yokka aadhyatmika akali meeku endu unte,
1: in fact if you are really spiritually hungry,
2: bhagavantuni yokka aanandamunu goravalaneetundi dappi meelo unte,
1: if you are really thirsty of spirituality,
2: niyamuga ee premanu prayanam cheyinchandi.
1: See that you travel along the path of love.
2: ఈ ఆకలి మీకు లేదు.
1: In fact, you are not
2: thirsty. ఈ దాహము మీకు లేదు.
1: You are not thirsty.
2: ఈ కోరిక మీకు లేదు.
1: You don't have that desire.
2: కోరిక కోరుతున్నారు మాత్రమే, కానీ దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు.
1: Simply you aspire for, but you don't catch hold of it strongly.
2: మీరు కావాలి అని అనుకున్నంత మాత్రమున మన దాహం తీరదు.
1: By merely desiring for water, your thirst is not quenched.
2: ఆయొక్క జలమును మన అస్తమనందించుకోవాలి.
1: In fact, you should have water on hand.
2: దానిని గోలినప్పుడే మన దాహం తీరుతుంది.
1: When you drink that water, your thirst will be quenched.
2: నిజముగా మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే అది ఆకలి మీరు భావిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూఆర్ స్పిరిచువల్లీ హంగ్రీ, యూ షుడ్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ హిస్ గ్రేస్.
2: ఈ దాహం తీరుతుంది, ఆవేదన తీరుతుంది,
1: యువర్ హంగర్ విల్ బి సాటియేటెడ్.
2: కానీ అట్టు కాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రం ఇవి సఫలం కానేరవు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు రిమైన్ లేజీ బట్ స్టిల్ అస్పైర్ ఫర్ బ్లెస్ అండ్ సీ దట్ యువర్ హంగర్ ఇస్ సాటియేటెడ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
2: హృదయం నుండి నింపుకుని పరాక్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు.
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ యూ కెనాట్ హ్యావ్ స్పిరిచువల్ పర్సూట్ ఆర్ ఎండ్.
2: కనుక ఈనాడు మనము కోరవలసినటువంటిది ప్రేమ అనే.
1: సో వాట్ వీ షుడ్ డిజైర్ ఈజ్ లవ్ టుడే.
2: ఈ ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హాజ్ నో ఫామ్.
2: ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్డిఫైనబుల్.
2: అవాంగ్మాంసర గోచరమైనటువంటిది.
1: ఇట్ బియాండ్ డిస్క్రిప్షన్.
2: ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లవ్.
2: ఈ ఎంత సమీపింతువో అంత ఆనందాన్ని అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు.
1: క్లోజర్ అండ్ క్లోజర్ యూ ఆర్ టు దిస్ లవ్ యువర్ హంగర్ విల్ బి పీస్డ్ అండ్ సాటియేటెడ్.
2: ఈనాడు లోకంలో ఉండేటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే.
1: ద ప్రెసెంట్ డే ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్.
2: ప్రేమ ఉన్నది.
1: Yes, there is love.
2: శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: The love that is present today is limited to the body and selfishness.
2: ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు.
1: టుడే వీ హ్యావ్ ఓన్లీ బాడీ ఫీలింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ డివైన్ థాట్.
2: ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించటం లేదు.
1: వీ గో బై ద వెస్ట్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ పుట్ ఆన్ బట్ వీ ఫర్గెట్
2: ఆధారం లేనటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి?
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ది ఫౌండేషన్ బట్ వీ గో బై ద ఫార్ బిల్ట్ ఆన్ దాట్.
2: కనుక నేను అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ద ఫండమెంటల్ ద మెయిన్ ఫౌండేషన్ ఈజ్ లవ్.
2: కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది?
1: వేర్ ఈజ్ దిస్ బాన్, వేర్ డస్ ఇట్ ఎండ్?
2: ఇది దాసోహం దాసోహం దాసోహం అక్కడ నుంచి ప్రారంభమై సోహం సోహం సోహం అనేటువంటి దాంట్లో ఈ ప్రేమ అంత్యమవుతుంది.
1: Love begins from the point of servitude and ends in total identification with the
2: Spirit.
1: Without the spirit of servitude, you cannot experience the divinity.
2: Soham e prema.
1: That soham is
2: love. Soham. So anekundi atma nene.
1: In fact, I am that atma.
2: ఆత్మనే ప్రేమ.
1: దట్ ఆత్మ ఇస్ లవ్.
2: ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
2: ఆత్మనే సత్యము.
1: దట్ ఆత్మ ఇస్
2: ట్రూత్. ఆత్మనే ధర్మము.
1: దట్ ఆత్మ ఇస్ రైట్నెస్.
2: ఆత్మనే పరం ప్రపత్తి అనేటి ప్రేమతత్వము.
1: అండ్ ఇట్ ఈస్ సేమ్ ఆత్మ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
2: ఈ భూలోకమునందు ధర్మ ఆత్మ కామ మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థములు ఉంటున్నాయి.
1: ఆన్ ఎర్త్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
2: కానీ ఈ నాలుగింటి ఎందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఐదవ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ సెంటరింగ్ రౌండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్.
2: ఐదవ పురుషార్థమైనటువంటి యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది.
1: ది ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ సుప్రీం స్టేట్ ఆఫ్ లవ్.
2: ద్వేషమే దానికి అవకాశమే లేదు.
1: With love there is no scope for any hatred.
2: Prema unna chota asuyaku e matramu aaspadam ledu.
1: Where there is love there is no envy. Ee
2: durgunamulu duralochanalu duschintalaku ee prema yandu sthanam ledu.
1: For all wicked acts and bad thinking, bad thoughts, bad sentiments
2: cannot be
1: entertained.
2: ee duralochanalu duschintalu unte veetini chusi prema parigetti pothundi.
1: When once they are present the love will run away from there.
2: Kanuka idi oke cheru kaani రెండు కూర్చోవడానికి వీలు కానటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ చైర్ దట్ వుడ్
2: అలౌ యొక్క హృదయం ఒక్కటే.
1: హ్యూమన్ హార్ట్ ఈజ్
2: ఆ హృదయం నందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంక ఏ గుణమును కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
1: వెన్ వన్స్ లవ్ ఈజ్ సీటెడ్ ఓవర్ దేర్ ద అదర్ క్వాలిటీస్ కెనాట్ గో.
2: ఇది హృదయము సుస్థిరమైనటువంటిది.
1: దేర్ఫోర్ హార్ట్ ఈజ్
2: సుస్థిరమైనటువంటిది.
1: టెండర్.
2: కేవలం నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
2: నిర్మలమైనటువంటిది.
1: ప్యూర్.
2: ఇట్టి ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు.
1: బట్ హార్ట్ విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ లవ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు మ్యూజికల్ చైర్.
2: ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, మొన్నాడు ఇంకొక స్వామి, రేపు ఒక జపము, మొన్నాడు ఒక జపము, ఈ విధంగా మనం మారుస్తూ ఉంటుంటే ఈ స్థిరమైనటువంటి యొక్క హృదయతత్వము మనం ఏ రీతిగా వచ్చడానికి వీలవుతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ స్వామి, వన్ స్వామి టుడే, అనదర్ స్వామి టుమారో, రిపీట్ వన్ నేమ్, థింక్ ఆఫ్ అనదర్ నేమ్ టుమారో,
2: ఒక్క బాట,
1: వన్ వర్డ్ అండ్ వన్ పాత్.
2: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా హృదయాన్ని మాత్రము సింగిల్ చైర్ గా మనం విశ్వసించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ కన్సిడర్ అవర్ హార్ట్.
2: మానవుడికి ఎందుకు ఈ రోగములు ఈ రాగములు కలుగుతున్నాయి?
1: వై డు వీ సఫర్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్?
2: కేవలం భౌతికమైనటువంటి వాంఛలు పెరిగిపోవటం చేతని.
1: Because of physical desires that increase day by day.
2: ఈనాడు వాంఛన అనేటువంటి దానికి ఒక అర్థమే లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Today we have meaningless desires.
2: తన నిమిత్తమే తాను ప్రార్థిస్తున్నాడే కాని ప్రపంచ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు.
1: He prays for his own welfare and progress, but he doesn't pray for the world.
2: సమాజం చాలా ప్రధానమైనటువంటిది.
1: Society is very important.
2: దేశం చాలా ముఖ్యమైనటువంటిది.
1: Country is very important.
2: సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి.
1: We have to conduct ourselves keeping the welfare of the society.
2: కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు.
1: Without society the individual cannot prosper.
2: ఆ వ్యక్తి ఎవరు?
1: Who is that individual?
2: ఆ వ్యక్తి అందున్నటువంటి శక్తి ప్రేమనే.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ జగత్
2: అన్నిటిని కూడా ఏకంగా చేస్తుంది.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లవ్ దట్ యూనిఫైస్ ద వరల్డ్.
2: ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ థౌజండ్స్? ప్రేమనే
2: దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది లవ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
2: ఈ ప్రేమనే లేక మీరు ఇంత దూరం రావడానికి వీల్లేదు.
1: Without this love you would not have been here.
2: ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: What sort of love?
2: ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: It is give and take by way.
2: భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి.
1: You have to receive divine love.
2: ఈ ప్రేమను ఇచ్చుకోవాలి.
1: And you have to offer your love.
2: అయితే రెండు చేరి ఏక ప్రేమని, ఒకే ప్రేమని.
1: However, both are one.
2: భగవంతుని యొక్క ప్రేమని మీ శరీరం నందు ప్రతిబింబం గాని కనిపిస్తుంటుండాలి.
1: The divine love appears as a reflection in your body.
2: పరిగణించుకొని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతముని ఎందుకోను ప్రతిబింబించుంటుండాలి.
1: The love of this ancient eternal divinity shines in everyone as its reflection.
2: ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది.
1: The love is gifted not to misuse it.
2: సద్వినియోగం గావించు.
1: We have to make proper use of it.
2: హృదయంలో నింపుకో.
1: Fill it up in your heart.
2: పంచు.
1: Share it.
2: దేశాన్ని ఆనందపరచు.
1: And make this country happy.
2: ఇది అని ఈ ప్రేమ యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
2: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ట్రూ లవ్.
2: సంకుచితమైనటువంటి ప్రేమగా మనం భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద నారో సెన్స్.
2: ప్రాచీన కాలం నుండి కూడా మన భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ the noble seers and saints welcomed
2: anirvachaniyam prema anubhodistu vacharu.
1: They taught that love is beyond our own definitions.
2: yellabdha puman ichha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati prema bhavati annaru narudu. annintiki ni premane pradhanamaitvanti yokka karanamu.
1: For everything love is the main cause.
2: ఏ పదార్థములు మనం చేసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు చక్కెర అనేటువంటి ఒక కామన్ మ్యాటర్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది.
1: యు మే ప్రిపేర్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్ బట్ ది షుగర్ ఈస్ కామన్.
2: కానీ ఈ చక్కెరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, జిలేబీ లేదు, ఏమీ లేదు.
1: Without sugar you cannot have Mysore Pak, Jalebi or any sweet.
2: అదే రీతిగానే నైతికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము అన్నింటి ఎందుకు ఈ ప్రేమ అనేటువంటి ఒక చక్కెర చేరినప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: లైక్ వైజ్ లవ్ షుడ్ నెసెసర్లీ జాయిన్ సోషల్, ఎథికల్, స్పిరిచువల్, సైంటిఫిక్, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
2: కనుక నీ ప్రేమ నీ హృదయం నందు నిండి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
2: నిన్న ప్రేమను నీ వదులుకుంటున్నావు.
1: యు గివ్ అప్ దట్ లవ్.
2: చక్కెర ప్రవాహించేటువంటి గంగగా ఉంటున్నప్పటికీ నీవు కేవలం మంచు బిందువులకై నీవు ఆశపడుతున్నావు.
1: When love flows incessantly like Ganges, you are after drop.
2: దహాని ఇచ్చేటువంటిది ఈ గంగా ప్రవాహమే కాని ఈ మంచు బిందువు కాదు.
1: It is only this Ganges water that would quench your thirst, not this droplet.
2: ప్రతి మానవుని ఎందుకును కణమునందును అణువునందుకును ప్రసరించేటువంటిది ప్రేమ ప్రవాహమే.
1: It is the flow of love that you find percolating through every
2: atom.
1: It is the love that is present in every
2: atom. It is
1: this atom that becomes matter all
2: over the universe.
1: Without this atom, there is no
2: matter.
1: Therefore, divine love is present
2: as an atomic principle.
1: Not merely an
2: atom. అణు రణీయాన్ మహతో మహీయాన్ మహత్నందు మహత్తుగా ఉంటుండాలి అణువునందు అణువుగానే ఉంటుండాలి.
1: God is present in the microcosm and the macrocosm as well.
2: కనుక మన ఎందుండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ఇంకొక చోటకు పోయి సంపాదించుకోనక్కర్లేదు.
1: Therefore the love which is latent inherent in you
2: మానవుడు
1: after outside.
2: ఉద్యోగం చేతను వ్యాపారం చేతను ధనమును ప్రోగు చేసుకుంటున్నాడు.
1: He amasses wealth by undertaking an employment or a job.
2: అదే విధముగానే నిజంగా మానవుడు ఆనందాన్ని పొందవలంటే ఈ యొక్క ప్రేమ చేతనే ఈ ప్రేమ ధనాన్ని మనం పెంచుకోవాలి.
1: In order to grow in the spirit of bliss, you have to improve this property of love.
2: నీవు అనేక విధములైనటువంటి ఈ యొక్క ప్రేమ తత్వాన్ని నీ సత్యతత్వాన్ని నీ ధర్మతత్వాన్ని నీవు కేవలం ఒక కంపెనీలో నీవు పెట్టుకుంటున్నావు.
1: In fact, you have invested this noble property of love, which is all through
2: insurance company loan. You
1: have invested it in insurance
2: company.
1: Invest
2: in other company.
1: None of these companies are ever permanent.
2: Company service loan. Bhagavat prema anetunte company loan. You dini nimpu.
1: Therefore, deposit in the divine love once for all.
2: Nee deposit ekkadiki podu.
1: Your deposit will last forever.
2: Your deposit ku double ga perigipothuntuntadi.
1: For your deposit you'll get double interest.
2: కనుకనే నీవు పెట్టవలసినటువంటి బ్యాంక్ లో నీ హృదయమైనటువంటి ప్రేమ బ్యాంక్ లో నీవు పెట్టాలి.
1: Therefore your heart is the bank where the love has to be deposited.
2: ఈ ప్రేమ బ్యాంక్ లో లేకుండా అస్థిరమైనటువంటివి అశాశ్వతమైనటువంటివి ఇలాంటి బ్యాంకుల్లో పెట్టడం చేత బ్యాంకులు ఏనాడైనా కూడా నిర్మూలమైపోతుంది.
1: On the other hand, if you deposit elsewhere, you're bound.
2: ప్రేమ అనేటువంటి హృదయంలో ఈ యొక్క దొంగతనం చేయడానికి వీలు కాదు.
1: None can steal love from your heart. Impossible.
2: ఇన్సూరెన్స్ చేయటం లోపల మన ఇన్సూర్ అది షూర్.
1: When once you pay the premium in insurance,
2: ప్రతి ఒక్క బ్యాంకులో ఇన్సూర్ చేస్తున్నారు.
1: On the other hand, you ensure and insure in your politician
2: world. లోపలనే నీకు సత్యమైనటువంటిది షూర్ గా ఉంటుంటుంది శాశ్వతంగా ఉంటుంది.
1: What is surety here? Insure is insurance.
2: బాహ్య బ్యాంకులు కాదు మనకు.
1: Not the outer banks.
2: మనం ఈ యొక్క ప్రేమను ఎక్కడ మనం నింపుకోవాలి? ఏ బ్యాంకులో కట్టుకోవాలి?
1: In which bank should we deposit love?
2: హృదయము అనేటువంటి బ్యాంకులో కట్టుకుంటే దీనికి తలుపులు లేవు, బీగములు లేవు, వాచ్మ్యాన్ లేరు.
1: If you deposit this love in the bank of your heart, because it's eternal, permanent, it doesn't change or move on.
2: Amrita swarupamu annaru.
1: That is immortal.
2: Ee amrita swarupam kante adhikamainatundi prema swarupamu.
1: Love is beyond this.
2: Amrutamu amrutamu amrutam ani mem bhavistunnamu.
1: We go by nectar amrita.
2: Ee amrutamu prakrutamainatundi jeevitaniki సార్థకంగా ఆవిస్తుంది.
1: దిస్ ఇస్ నెసెసరీ ఫర్ దిస్ మండేన్ వరల్డ్.
2: కానీ ప్రాప్తమైనటువంటి జిహ్వకు ఇది కొంత రుచిని కలిగిస్తుంది.
1: సడన్లీ యుల్ రిలిష్
2: అని హృదయానికే రుచి కలిగించేటువంటిది ఈ ప్రేమామృతము.
1: దట్ విచ్ అపీల్స్ టు యువర్ హార్ట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
2: కనుకనే ఈనాటి ఈ ప్రేమామృతం కోరడానికి ప్రతి మానవుడు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ డిటర్మిన్ టు హ్యావ్ దిస్ నెక్టర్ ఆఫ్ లవ్.
2: ఈనాడు మనము పట్టం కట్టవలసినటువంటిది త్యాగానికి పట్టం కట్టాలి.
1: వాట్ ఈస్ టు బి కరోనేటెడ్ టుడే ఇట్ ఇస్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగమునకు పట్టం కట్టినప్పుడే ప్రేమను స్వాగతం చేయడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ దిస్ సాక్రిఫైస్ యూ కెన్ వెల్కమ్ లవ్.
2: అప్పుడే మన యొక్క శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి.
1: Then you will increase your strength and your capacity.
2: నేను తరించినప్పటికీ అది తక్షణమే మనకు ఫలసిద్ధి కాంపించింది.
1: వాట్ ఎవర్ యూ డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
2: ఈ అత్యధిక గావించినటువంటి హృదయానికి ఏనాడు కూడా అశాంతి అనేటువంటిది కానీ అనానుకూలమైనటువంటిది కానీ అసంతోషమైనటువంటిది ఎక్కడికి ఎప్పటికీ ప్రాప్తించదు.
1: Where there is this total surrender, there'll be no dissatisfaction, there'll be no failure.
2: దీనిని ప్రస్కరించుకునే వేదములు నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని.
1: Basing on this Veda said no position, no authority, no association, no position
2: can give you as much as that of sacrifice.
1: That is very much needed today.
2: Premamayundu Sridharudu.
1: God is love.
0: ప్రేమయ ఆతని దివ్య రూపము.
1: లవ్ ఈజ్ హిస్ ఫామ్.
0: ఆ ప్రేమ ఒకింతయైన వింపగలేక జగత్తునందు.
1: We are not able to explain this love even a fraction in this world.
0: తమెటు చేకురుమయ్య.
1: How do you expect to reach it and acquire it?
0: మానవా.
1: Oh man, know this.
2: నీవు ఆ ప్రేమను నీవు పొందినప్పుడే తట్టలో ఉండే పదార్థం కూడా పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా.
1: ఇన్ ఆర్డర్ టు పార్టేక్ ఫుడ్ యూ షుడ్ డూ సమ్ వర్క్, గివ్ వర్క్ టు ద హ్యాండ్.
2: ఆ ప్రేమ నీ సమీపంగా ఉన్నది, ఆ ప్రేమనే నీ పెన్ను చేయి ఉన్నది, నీకు సమీపంలోనే ఉంటున్నది.
1: దట్ లవ్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
2: కానీ నీవు అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎగ్జర్టింగ్, మేకింగ్ ఎఫర్ట్ టు కలెక్ట్ ఇన్
2: ఇండియా. పొటాటో చపాతి అని నూరు పర్యాయం చెప్తే గాని పొట్ట నిండుతుందా?
1: పొటాటో చపాతి సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ యూ మే రిపీట్ 100 టైమ్స్.
2: లేదు, నోటితో తీసుకో, నోటులో పెట్టుకో.
1: కలెక్ట్ ఇట్ యువర్ హ్యాండ్.
2: గొంతుతో మింగు, నీ యొక్క ఉదరము సంపూర్తిగా నిండుతుంది.
1: మాస్టిగేట్ అండ్ స్వాలో, దెన్ యువర్ హంగర్ విల్ బి పీస్.
2: ఈ వైశ్వానరుడు సర్వత్రా సప్లై చేయించి నీకు సర్వశక్తిని కూడా చేకూరుస్తాడు.
1: వైశ్వానర గాడ్ విత్ ఇన్ విల్ డైజెస్ట్ అసిమిలేట్ ద ఫుడ్ అండ్ సప్లై బాడీ.
2: దివ్యమైన ప్రేమ మన చుట్టూ ఉంటుండాలి.
1: సో డివైన్ లవ్ అండ్ సర్కిల్స్ యూ.
2: అయితే దీనిని చేతితో మనం అనుభవించాలి.
1: యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
2: ఈ చేతితో అనుభవించటం అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
2: రామ్, కృష్ణ, గోవింద, నారాయణ, ఈ చేతితో పని చేయాలి, నామస్మరణ చేయాలి.
1: యూ హావ్ టు క్లాప్ అండ్ దెన్ రిపీట్ గాడ్స్ నేమ్.
2: నోటితో స్మరణ చేయాలి.
1: యూ హావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
2: భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదం వలె నిరంతరము స్మరించు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
1: If you really want God, repeat God's name like Prahlada, Om Namo Narayana.
2: Radha, Neera, Veevale, Neevu Nirantaramu Ganam Chi.
1: You sing the glory of God like Radha and Meera.
2: Jai Devudu, Gaurangadudu, Tukaramu, Eejvarava Neevu Nirantaram Kudunu Bhagavantani Praptistu Ra.
1: Jai Deva, Gauranga, Tukaram, pray to God incessantly.
2: Ramakrishnu Vale, Nirantaram Kudunu Ayaka Darshanam Nimittamai Vekki, Vekki, Vekki, Yerchu, Appude Tatsam Neeku Praptistadu Bhagavantudu.
1: You cry, you pine, you yearn for God like Ramakrishna.
2: Ee Prakruti Alpamainatuvanti, Swalpamainatuvanti Vishayalaku Kantidaralu Karustunname Kani దైవానుగ్రహం నిమిత్తమై కంటిదారులను మనం కార్చటం లేదు.
1: యు షెడ్ టియర్స్ ఫర్ దిస్ మీన్ లో వరల్డ్ ఇట్ పర్సూట్స్ బట్ నాట్ ఫర్ గాడ్.
2: ఈ కంటిదారులైనటువంటి ఎట్లా వస్తున్నాయి?
1: హౌ డు యు షెడ్ యువర్
2: రెండు రకమైనటువంటి కంటిదారులు ఉంటున్నాయి.
1: టూ టైప్స్ ఆఫ్ టియర్స్.
2: ఆనంద భాష్యములు ఒకటి, శోక భాష్యం ఒకటి.
1: వన్ టియర్స్ ఆఫ్ జాయ్, ద అదర్ టియర్స్ ఆఫ్ సారో.
2: ఈ ఆనంద భాష్యం అనేటువంటిది అది భగవంతునికి అర్పితం చేయవలసినటువంటి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
2: రుక్మిణి చెప్పింది.
1: రుక్మిణి సెడ్,
2: ఆ కృష్ణుని తూచే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు వై కృష్ణ,
2: అక్కడికి వెళ్లి కృష్ణ నామమునకు కృష్ణ రూపమే, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయినటువంటి తూకం అనుకుంది.
1: షీ సెడ్ దట్ ఇట్ కృష్ణాస్ నేమ్, కృష్ణాస్ ఫామ్ వుడ్ బ్యాలెన్స్.
0: పత్రము
1: ఎలీఫ్,
0: పుష్పము
1: ఫ్లవర్,
0: ఫలము
1: ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వశుడవట సత్యమైన నీవు ఈ తులసీదళమునకు తుగుదుగాక.
1: If you really submit yourself and respond to the one with a devotion, you would certainly balance the weight of a tulasi leaf.
2: పవిత్రమైనటువంటి గుణంతో చేరినటువంటి ప్రేమనే తులసి దళము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ హార్ట్ విత్ లవ్ ఇస్ దిస్ లీఫ్ ఆఫ్ తులసి.
2: కేవలం నామం చెప్పినంత మాత్రం రూపము సరి అయినటువంటి యొక్క తూకానికి రాదు.
1: బై మియర్లీ చాంటింగ్ ద నేమ్ ఇట్ వుడ్ నాట్ ఈక్వల్ ద ఫామ్.
2: భౌతికమైనటువంటి దేహాన్ని భౌతికమైనటువంటి యొక్క నామంతో నీవు స్మరించినంత మాత్రం తూగదు.
1: యూ కెనాట్ బ్యాలెన్స్ ఇట్ బై చాంటింగ్ ద ఫిజికల్ ఫామ్.
2: దేహాన్ని అప్రాకృతమైనటువంటి యొక్క నామం చేతన ఇది తూగుతుంది.
1: అండ్ దేర్ఫోర్ ద ఫిజికల్ బాడీ హియర్ అండ్ ద
2: లక్షణములు, దేహం యొక్క లక్షణములు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బాడీ.
2: నామం నివృత్తి యొక్క లక్షణము.
1: ద నేమ్ స్పీక్స్ ఆఫ్ ది ఇన్.
2: నారదుడు సామాన్యుడు కాదు.
1: నారద ఇస్ నాట్
2: ఆర్డినరీ. రుక్మిణి, ఈ ప్రవృత్తి మార్గంలో నీవు పోతున్నావు, కానీ నివృత్తికే ఈ కృష్ణుడు దూకుతాడు.
1: నారద సైడ్ రుక్మిణి, యువర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది అవుట్వర్డ్ పాత్.
2: ఈ ప్రవృత్తి మార్గంలో కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సద్భావ కావలసిన ఆభరణములు వేసింది, కానీ తూగలేదే.
1: సత్యభావ ప్రొసీడింగ్ అవుట్వర్డ్ ట్రెండ్, వాంటెడ్ టు వే ద లార్డ్ విత్ ఫిజికల్ ప్రాపర్టీ.
2: కనుక దీనికి తూగేటువంటి వాడు కాదు కృష్ణుడు.
1: కృష్ణ వుడ్ నెవర్ బ్యాలెన్స్.
2: అప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక తులసి దళమును తీసి కృష్ణ అని వేసింది.
1: Therefore she collected tulsi leaf while chanting Krishna's name.
2: Krishna namamu Krishna rupanni samananga tunchindi.
1: And then she could find the balance between the name and the form of Krishna.
2: Ee tulsi dalamu extra weight ayipoyindi.
1: And the tulsi leaf is an extra weight now.
2: Kanukane Krishnudu Rukmini vasamaipoyadu.
1: Therefore Krishna could submit himself to Rukmini.
2: Tanakanaka vastu vahanalanto bhagavantudu thugadu.
1: You can never measure Lord with the physical property.
2: Kaltoti bhagavantudu thugadu.
1: Nor by position of the world.
2: Vidya medhavulato bhagavantudu thugadu.
1: Not by your scholarship and intelligence.
2: Prema cheta matrame bhagavantudu thugagaludu.
1: You can only weigh the Lord with love.
2: Neevu bhagavantunni thunchalanukunte prema prema prema.
1: If you want to weigh the Lord, it's only possible through love.
2: Ee naadu ekkadaina meeru chudandi. ప్రేమనే శూన్యము.
1: యు సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో లవ్.
2: అన్నిటికన్నా ప్రేమను కూడా మనం సరిగా అనుభవించలేకపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి డోంట్ ఎక్స్‌పీరియన్స్ ది లవ్ ఇన్ ది ట్రూ స్పిరిట్.
2: కానీ భగవంతుని యొక్క ప్రేమ నాకు అసలు పర్యంతం కూడా ప్రేమ స్వరూపమై ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
2: చక్రంతో చేసినటువంటి బొమ్మలో
1: a doll made of sugar.
2: ముక్కుదించుకొని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
1: ఇఫ్ యు కట్ ది నోస్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
2: చెవుడించుకొని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
1: కట్ ది ఇయర్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
2: వేలు తీసుకొని తుంచుకొని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
1: ఆర్ ద ఫింగర్ ఇట్ వుడ్ బి స్వీట్.
2: కారణం ఏమిటి?
1: వై
2: సర్వము కూడా సుఖకరమయమే.
1: బికాజ్ ద హోల్ థింగ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ షుగర్.
2: కనుకనే భగవంతుని ఏ విధంగా ప్రార్థించినప్పటికీ అంతా తాను ప్రేమమయమే.
1: యు మే ప్రే గాడ్ ఇన్ ఎనీ వే బట్ హి ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
2: అప్పుడే నీకు ప్రేమ స్వరూపుని అడిగేటువంటి అధికారం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ హావ్ ద రైట్ టు ఆస్క్ గాడ్.
2: కానీ నీలో ప్రేమ లేకుండా భగవంతుని అడిగేటువంటి అధికారము ఏమాత్రం కూడా నీకు లేదు.
1: Without this love you have no right to question or ask.
2: దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు హృదయంలో నింపుకొని
1: with all bad thoughts and bad sentiments in your heart.
2: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని ప్రార్థిస్తే ఇది ఏమాత్రం వీలు కాదు.
1: It's not possible to pray that Lord who is pure and unsullied.
2: నిర్మలంగా లేకపోయినా ఆ పూజ రూమ్ లోనైనా నీవు కొంత నిర్మలంగా ఉంటే అదే నీకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది.
1: At least in the holy shrine, the sanctum sanctorum, remain in peace.
2: ఎందరో ఉపన్యాసాలు చేసే వాళ్ళు ఉన్నారు.
1: There are many people who lecture in the world.
2: హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many people who can give discourses that would make your heart
2: melt.
1: But what is the use?
2: కేవలము ఉపన్యాసాల్లోనే కాలం గడుపుతున్నారే కానీ
1: they waste their time in lecturing.
2: ఆచరణ శూన్యంగా ఉంటుంది.
1: But they do not practice.
2: ఆచరణలో ఉంటుంది ఆనందము.
1: The bliss lies in the
2: ప్రబోధలో ప్రచారంలో ఆనందం లేదు.
1: Not lecturing.
2: టన్నులు టన్నులు టన్నులు టన్నులు కేవలము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ప్రేమను త్రాగండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టాక్స్ బెటర్ వీ డ్రింక్ ఎ డ్రాప్ ఆఫ్ లవ్.
2: అప్పుడే నీకు ఆ ప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీరు నిజంగా భక్తి భక్తి భక్తి అనేటువంటి మీరు ఆశిస్తుంటే ఆ ప్రేమను మీరు ఆశ్రయించండి.
1: Truly speaking, if you want devotion, follow the path of love.
2: Mee tapamu, mee papamu, rendittini challachi, nee aakalanu teerchalanukunte neevu aa prema swaroopam anetundi premanu meeru bhujinchandi.
1: In order to pacify the sentiments and emotion, passion in you, partake this food of love.
2: Ee loka sambandhamainatundi yokka baadhalu cheta, kashtamulu cheta కొన్ని విధమైనటువంటి దీంట్లో నిరాశ నిస్పృహకు గురి అయి ఉంటున్నారు.
1: యు ఆర్ టోటలీ డిసప్పాయింటెడ్ లివింగ్ ఇన్ టోటల్ ఫ్రస్ట్రేషన్ బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్.
2: నిరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే కృషించేటువంటి మానవులకు సరియైన దాహం తీర్చేటువంటిది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: యు ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ఆల్ మీనింగ్లెస్ లిమిట్లెస్ డిజైర్స్. యు వాంట్ టు హ్యావ్ దట్ యు డు నాట్ డిజర్వ్. దేర్ఫోర్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
2: భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలే కనిపిస్తుంటుండాలి.
1: God's love is shining like that.
2: అన్నిని యొక్క దీనికి మార్గం చూపించేటువంటిది.
1: It will show the direction, the path.
2: ఎప్పుడు దీనికి మార్గం చూపిస్తావు?
1: When do you show the
2: ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపున ప్రయాణం చేస్తే ఈ యొక్క ప్రేమను నీవు పొందలేవు.
1: When the lighthouse of love directs in one way, you cannot go in the opposite way.
2: Lighthouse వైపునే నీ యొక్క పడవను ప్రయాణం చేయించాలి.
1: Travel towards that lighthouse of
2: జీవితం అనేటువంటి పడవ లోపల అనేక విధమైనటువంటి యొక్క సంసారం అనేటువంటి బాధ్యత అంతా వేసుకున్నావు.
1: You are overburdened with the responsibilities of
2: కానీ అన్ని బాధలు ఉండినప్పటికీ నీ ప్రేమ వైపునే ప్రయాణం చేయించి నీ పడవను.
1: With all the burden of the family, travel towards God.
2: తప్పక నీవు గమ్యాన్ని చేరుతావు.
1: You are sure to reach
2: it. పొందుతావు.
1: Certainly.
2: ధన్యుడు అవుతావు.
1: You will redeem your life.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏ సాధనలు చేయనక్కర్లేదు. ధ్యానం చేస్తున్నాము. ఎవరి కోసం ధ్యానం?
1: You don't need to do any spiritual practice. You meditate. What for?
2: ఆ ధ్యాన స్వరూపుడైన వాడు నీలన్నే ఉంటున్నాడే, నీవు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు?
1: The one you on whom you meditate upon is present in you.
2: ధ్యానం చేయాలి.
1: Why should you meditate?
2: ప్రేమనే ధ్యానం చేయి.
1: Meditate on love.
2: నిరంతరము ప్రేమ వైపుని నీ మనసును మరల్చు.
1: Direct your mind towards love.
2: అంటే మా యొక్క గృహృత్యం ఏ రీతిగా తీరుతాయని మీరు సందేహించవచ్చు.
1: Then you may doubt how to discharge household duties.
2: నీ ఇంట్లో నీ పనులన్నీ చేసుకో.
1: Do your duty.
2: ఇదంతకున్న భగవత్ యొక్క అర్పితమే అని భావించు.
1: Offer it to God totally.
2: అదే ప్రేమ.
1: That is love.
2: నీ పనులు ఏమీ వదలనక్కర్లేదు.
1: You don't need to give up your household responsibility.
2: లీవ్ పెట్టనక్కర్లేదు.
1: You don't need to apply leave to your office.
2: ఏ యొక్క వ్యాపారము నీ వదలనక్కర్లేదు. అన్ని పనులు చేయి.
1: Do your
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనుకో.
1: Feel that everything should please God.
2: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
1: There is no place.
2: సర్వము భగవస్వరూపులే.
1: All are embodiments of God.
2: సర్వం భగవస్వరూపమే.
1: Everything is the divine.
2: సర్వం బ్రహ్మస్వరూపమే.
1: Everything is divine.
2: ఇలాంటి ఆత్మభావాన్ని మనం దృఢంగా చేసుకోవాలి.
1: We should strengthen the divinity.
2: దృఢంగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి.
1: ఇట్ షుడ్ షైన్ లైక్ సన్ ఇన్ ద మూన్ ఇఫ్ ఇస్ టు గ్రో డే బై డే.
2: ప్రేమ దినదిన ప్రవర్తమానమై కేవలం పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తుంటాలి.
1: లవ్ షుడ్ గ్రో డే బై డే, షుడ్ షైన్ లైక్ మూన్.
2: ఈ ప్రేమ ఎండకూడినప్పుడు నువ్వు కొంత పచ్చముల యొక్క మార్పులు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది.
1: ఈవెన్ ది మూన్ లైట్ చేంజెస్ యాజ్ పర్ ద సీజన్.
2: అమావాస్య రోజు చంద్రునిలో చీకటి వస్తుంది.
1: అండ్ డార్క్ నైట్
2: అయితే ఈ ప్రేమ చంద్రుని ఎందు ఏమాత్రము చీకటి చేయడానికి వీలు లేదు.
1: But this love is the full moon. There's no hope for darkness.
2: అతి శాశ్వతమైనటువంటి యొక్క హృదయము మానవుని యొక్క హృదయము.
1: Such a permanent heart is present.
2: అతి బలమైన విలువైనటువంటి హృదయాన్ని నీవు చక్కగా గుర్తించుకో.
1: Know this strong
2: అతి స్వల్పమైనటువంటి వాటి నిమిత్తమై నీ హృదయాన్ని ఏమాత్రం కూడా నువ్వు వినియోగించవద్దు.
1: Don't make use of your heart for
2: unnecessary. మనసు ఉంది, దీని ద్వారా నీవు జగత్తు యొక్క వ్యాపారం చదువుకో.
1: యు హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద మైండ్, డూ యువర్ డ్యూటీ ఇన్ ద వరల్డ్.
2: దీనిని తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ ఆత్మే కామ్.
1: దిస్ వాట్ తుకారాం సెడ్.
2: భగవంతుని
1: హ్యావ్ గాడ్
2: పనులు చేసుకో.
1: డూ ఆల్ ద వర్క్ విత్ హ్యాండ్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది నేటి నుండి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి నిర్మలమైన ప్రేమ. భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖమునే అందిస్తుంది.
1: వితౌట్ డివైన్ లవ్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి మిజరబుల్.
2: సర్వం దుఃఖమయం దుఃఖమయం దుఃఖమయం.
1: ఎవ్రీథింగ్ ఇస్ మిజరీ.
2: సర్వం అస్థిరం అస్థిరం అస్థిరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపర్ అండ్ ట్రాన్షియంట్.
2: సర్వం ఆనందం మనకు కనిపించడం లేదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లీజ్.
2: దీనిని బుద్ధుడు కూడా ఆ విధంగా చెప్పాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సర్వం శరణం గచ్చామి.
1: దిస్ వాట్ బుద్ధ స్టేటెడ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. సరెండర్ టు
2: బుద్ధం శరణం గచ్చామి. మొట్టమొదటి నీ బుద్ధికి శరణ చెచ్చు.
1: ఫస్ట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఇంటెలెక్ట్.
2: తర్వాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ టు రెండర్.
2: సంఘం శరణం గచ్చామి.
1: Offer yourself to society.
2: సంఘమును శరణం చేసినప్పుడే ఏ ధర్మం శరణం గచ్చామి.
1: When once you dedicate to righteousness, naturally that will protect you.
2: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: Then you will be blissful.
2: ఒక చేతిలో చక్కెర పెట్టుకుని,
1: with sugar on one hand,
2: మరొక చేతిలో నీరు పట్టుకుని,
1: water on the other,
2: పానకం కావాలి పానకం కావాలంటే ఎట్ట అవుతుంది?
1: How do you expect syrup?
2: ఈ చక్కెరను ఈ నీటిని రెండింటినీ చేర్చు.
1: ద షుగర్ అండ్ వాటర్ షుడ్ బి కంబైన్.
2: మంచి కూల్ డ్రింక్ గా తయారవుతుంది.
1: దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ కూల్ డ్రింక్.
2: మధురమైనటువంటి రూపంగా నీకు అనుకూలమవుతుంది.
1: ఇట్ విల్ సో స్వీట్ టు డ్రింక్.
2: కనుక ప్రకృతి ఒకవైపున పరమాత్మ ఒకవైపున దీనిని డివైడ్ చేయకూడదు మనం.
1: నెవర్ డివైడ్ నేచర్ అండ్ గాడ్.
2: సర్వం ఇష్టమయం జగత్తు.
1: ద హోల్ యూనివర్స్ ఇస్
2: జగత్ అంతా కూడా భగవత్స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్
2: అణునందు కణమునందు కూడాను భగవత్స్వరూపమే.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ యు ఫైండ్
2: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్.
2: ఇది గుర్తించడానికి ఎవరిని చూసినప్పటికీ నీ ద్వేషి అయినా పర్వాలే, వాణ్ణి నీవు ప్రేమించు.
1: లెట్ హిమ్ బి ఈవెన్ యువర్ ఎనిమీ, యు లవ్ హిమ్ స్టిల్.
2: తప్పక వాడి హృదయం మార్పు చెందుతుంది.
1: హిస్ హార్ట్ విల్ చేంజ్ సమ్డే.
2: నీకు కీడు చేసినటువంటి వాడిని కూడా నీవు ప్రేమించు.
1: యు లవ్ ద వన్ హూ హాస్ హార్మ్డ్ యు.
2: తప్పక వాడి మనసే మారిపోతుంది.
1: హిస్ మైండ్ విల్ చేంజ్.
2: కనుక నీ మనసు మార్చుకోకూడదు.
1: యు డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్.
2: ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము.
1: దేర్ఫోర్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
2: దాంట్లో ఏ పదార్థము చేరడానికి వీలు కాదు.
1: నో ద మ్యాటర్ కెన్ జాయిన్ దేర్.
2: కానా
1: సో
2: భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వస్తాడో రాడో, దర్శనమిస్తాడో ఇవ్వడో, ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఈ సందేహాలు వస్తుంటాయి.
3: As we pray to God, we doubt whether he would respond or not.
2: రాధా అటువంటి వారికి కూడాను సందేహములు ప్రారంభమైనాయి.
3: Even Radha doubted.
2: ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసింది.
3: షీ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రెస్ట్ ఇన్ ద రూమ్.
2: ఒక సంకల్పం ప్రారంభమైంది.
3: ఏ థాట్ స్టార్ట్.
2: ఎవరైనా వస్తారో ఏమో రూమ్ లో.
3: Somebody may come in.
2: వేయబోవని తలుపు. ఆ సంకల్పము, ఆ ప్రేరణ, తలుపు వేసుకో అని సంకల్పం చేస్తుండాలి.
3: దేర్ కేమ్ ది ఇన్నర్ ప్రాంప్టింగ్, క్లోజ్ ది డోర్.
2: ఆ వేసుకో అనేటువంటి సంకల్పము కేవలము ఉపాధి యొక్క, దేహాభిమానం యొక్క చింతనే.
3: దిస్ థాట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్.
2: తిరిగి ఆత్మాభిమానం అనేటువంటి కృష్ణుడు లోపలనే ఉన్నాడు.
3: హే కృష్ణ ఇన్ సైడ్.
2: తీయమంటూ పిలుపు.
3: There is a call, open the door.
2: Veyabovanni talupu, tiyamantu pilupu. Ee rendintiki madhya lopala radhakenduko navugolupu. Enta avveki nenu.
3: As there is a prompting inside to close, there is a call, open the door.
2: Ee talupula nannu rakshinchedi.
3: Are the doors going to protect
2: me? లో పెద్ద పెద్ద స్టీల్ ఇవంతా కూడా డోర్స్ అంతా ఉన్నా కొట్టి వేస్తాను దొంగిలించుకొని పోతున్నారు.
3: We have steel iron doors, they will be broken today by thief.
2: మేనేజ్మెంటి కర్ర తలుపు నన్ను రక్షించేటువంటిది.
3: Is a wooden door that going to protect me?
2: అని తానే చింతించుకొని రాజాకెందుకు నవ్వుగొలుపు.
3: Watching this conflict, she was smiling within herself.
2: విశ్వమంతా ప్రాణ విభుని మంతిరమైన.
3: When the whole universe is the temple of God.
2: వీధి వాకిలి ఏదటోయ్.
3: What is the main door?
2: విశ్వమంతా భగవంతుని మందిరమే.
3: The whole world is divine temple. ఈ దేహం
2: దానికి వాకిలి ఎందుకు?
3: Then why do you need the door, main door?
2: వినతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి.
3: You play on the strings of veena.
2: వినతంత్రులు ఏమిటవి? రేచక పూరక కుంభకం అనేటువంటి ఒక ప్రారమైనటువంటి తంత్రులే ఇది. వీణ తంత్రులు.
3: ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా ఆర్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ రిటెన్షన్ ఆఫ్ ది బ్రెత్.
2: ప్రాణతంత్రులు నాటి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవే ఐదు తంత్రులు.
3: అండ్ దీస్ ఆర్ ది స్ట్రింగ్స్ ఆఫ్ ది లైఫ్ బ్రెత్.
2: ఆనంద బాష్పముతో ఆత్మార్పణము చేయ.
3: Surrender with the tears of joy.
2: Divakili adiyera.
3: That is the main door.
2: Adi main door.
3: That is the main door.
2: Alanti dinni manam ee naadu artham chesukotam ledu.
3: That we are not understanding today.
2: Pavitramain petti rishulandre kudanu ee kavitvamulu anetundi kevalam antarbhavam puraskarinchukoniye vaaru likistu vacharu.
3: The poetry in the composition of the ancient times came out of the heart.
2: కాని ఈనాడు భౌతికమైనటువంటి యొక్క దీనిని మనం ఆధారం చేసుకుంటున్నాం.
3: Today we go by the ways of the world.
2: అదే విధంగానే రాధ కూడాను.
3: Same thing about Radha.
2: అదే విధంగానే మీరా కూడాను.
3: Also Meera.
2: వారు చెప్పినటువంటి ప్రతి పదములకు అంతరార్థాలు ఉంటున్నాయి.
3: Every word they uttered has

0: ఓ మైండ్ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్
1: గంగా జమున ఈడా పింగళ నాడుల యొక్క భూమధ్య స్థానమే యమునా తీరము అదే ప్రయాగ
0: గంగా జమున స్టాండ్స్ ఫర్ ది టూ బేసిక్
1: ఉంటున్నాడు నీ కృష్ణుడు
0: దేర్ ఇస్ కృష్ణ
1: హే మనసా
0: ఓ మైండ్
1: నీవు ఏదో ఒక ప్రయాగ పోవాలని ఏదో రైల్వే టికెట్ నీవు బుక్ చేసుకోవద్దు
0: ఓ మైండ్ డోంట్ మేక్ ఎనీ రైల్వే అడ్వాన్స్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
1: జమునా తీర్ చెల్లో రేమన్
0: దే జస్ట్ గెటింగ్ త్రూ ది బోత్ ఆఫ్ ద నాస్ట్రిల్స్
1: జమున నిర్మల పాని
0: గంగా జమున
1: నిర్మలమైనటువంటివి
0: దర్ వెరీ ప్యూర్
1: అనగా ఏమిటి
0: వాట్
1: స్వార్థరహితమైనటువంటివి
0: ప్యూరిటీ మీన్స్ సెల్ఫ్లెస్
1: గొప్పగా ప్రవహిస్తున్నాయి గంగా యమునలు
0: దే ఫ్లో వెరీ వెల్
1: కానీ తమ నీటిని తాము త్రాగటం లేదు
0: డోస్ రివర్స్
1: ఆ నీటిని ప్రజలకే అందిస్తున్నాయి
0: దే జస్ట్ పర్షేర్ ద
1: అనుగ్రహమైన సాగరంనే చేరిపోతున్నాయి
0: అండ్ దే జాయిన్ విత్ ఎవ్రీవేర్
1: కనుకనే ఇవి నిర్మలత్వాన్ని బోధించేటువంటిది ఈ ఈడా పింగళ నాడు
0: దేర్ఫోర్ ఈడా పింగళ స్పీక్ ది లెసన్ ఆఫ్ ట్రూత్
1: ఉన్నాడు భగవంతుడు
0: దేర్ ఇస్

0: ఇది ఎంత అంతర్భావంతో ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: This composition has got lot of inner significance and makes you kanukone blissful.
0: Bhagavantudu ganapiyudu ani varnistu vachadu Narada Tumburadulu.
1: So Narada Tumbura described God who loves
0: music. Enta ganam chestunnappudikini Bhagavantudu akkade tanmayatudai untevadu.
1: God really gets himself lost.
0: Aa ganam chethe Bhagavantuni dhyanam chesinappude భగవంతుడు నీలో లీనమైపోతాడు.
1: బై సింగింగ్ గాడ్స్ నేమ్ యూ కెన్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఈ కారణం చేతనే సామూహిక భజన అని పెడుతూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద కోరస్ కలెక్టివ్ సింగింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ ఈ గానంలో ఉండినటువంటి యొక్క ఆకర్షణ మరొక దీంట్లో మనకు కనిపించదు.
1: నో అదర్ స్పిరిచువల్ పాత్ హస్ గాట్ యాస్
0: మచ్ గానం తెలియదే అని చాలా మంది నిరుత్సాహపడనక్కర్లేదు.
1: మెనీ పీపుల్ నీడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
0: హృదయంలోనే నీవు గానం చేయి. పది మంది వినే కోసమని స్తుతి లయ రాగ తాళాలు నీవు చూసుకోవద్దు.
1: సింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: ఆ గానములో భగవంతుడు ఎంతో లీనమైపోతాడు.
1: Certainly in music there's life.
0: కారణం ఏమిటి? ఈ గానము నాభి నుంచి ప్రారంభమవుతుంది.
1: Because the music starts from the navel.
0: ప్రారంభమైపోయి జిహ్వ నుంచి వెలుకలు వెళ్లిపోతుంది.
1: Starts from the navel, comes out of the thigh.
0: అది ఏ నాభి, జిహ్వ, తాడము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఇదే త్రికరణ శుద్ధి.
1: Therefore the navel and the tongue and the drum beat, this is what
0: త్రికరణ శుద్ధి చేతనే దైవం సాక్షాత్కారం అవుతుంది.
1: The purity of the Trinity will lead you to the manifestation of God.
0: ఎన్నో పద్యములు రాస్తుంటారు.
1: Many poets compose.
0: ఇంకా ఎంతయో వచనములు చేస్తుంటారు.
1: దే ఆల్సో రైట్.
0: కొంతమంది వెళుతుంటారు పద్యంతో, రామా నన్ను కాపాడు అని పద్యం చెప్తాడు.
1: సమ్ కంపోజ్ ఎ పోయెమ్ సేయింగ్ రామా యు ప్రొటెక్ట్ మీ.
0: కానీ పోయిటరీ లోపల రామా నన్ను కాపాడురా అంటాడు.
1: బట్ సమ్ సే ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇవి రెండు కూడాను అంత ఆకర్షణీయంగా ఉంటుండవు.
1: దే ఆర్ నాట్ దట్ అట్రాక్టివ్.
0: గానంలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు అంటే ఎంత
1: ఆకర్షించగా
0: ఉంటుంటది.
1: వైల్ సింగింగ్
0: హృదయాన్ని లాగివేస్తుంది.
1: నేచురల్లీ డ్రా.
0: కనుకనే గానము చేత దైవాన్ని లీనం చేసుకోవాలి.
1: సో ఇట్స్ మ్యూజిక్ దట్ విల్ గివ్ యూ ద మర్జర్ విత్ ద డివైన్.
0: గానం అనేటువంటిది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: మ్యూజిక్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు విఫలమైపోతున్నారు.
1: మెనీ ట్రై బట్
0: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ అది గానము సుఖంగా, సులభంగా, సున్నితంగా, మధురంగా, ఆనందంగా కూడాను ఆవిర్భవిస్తుంది.
1: మ్యూజిక్ ఇస్ ప్లీస్ఫుల్. ఇట్ ఇస్ అన్ ఈజీ పాత్ టు గాడ్.
0: అది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: గాడ్స్ గిఫ్ట్.
0: మిసెస్ శుభలక్ష్మి ఉంటుండాలి ఇక్కడ.
1: మిసెస్ శుభలక్ష్మి
0: ఆమె మొదల నుంచి కూడాను ఏదో వచ్చినప్పటికి ఆ గానం లోపలే ఆయన హృదయం అంతా కూడా మాధుర్యంగా మారిపోయింది.
1: యాజ్ షీ సింగ్స్ హర్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్.
0: ఇది అందరికీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబాడీ.
0: ఇది హృదయంతో భగవత్ యొక్క అనుగ్రహంతో అందుకునేటువంటి యొక్క ప్రసాదమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక బాహ్యరీతిలో నీవు భజన చేస్తే పది మందికి కూడా ఆనందాన్ని అందించవచ్చును. అటు లేకుండా నీకు లేనప్పుడు నీలో నీవు ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని హరింపచేస్తుంది. నీ హృదయాన్ని హరింపచేస్తుంది, హృదయాన్ని మధురంగా మారుస్తుంది.
1: యాజ్ యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యు కెన్ షేర్ ద జాయ్ విత్ అదర్స్. యు కెన్ సింగ్ విత్ ఇన్
0: ప్రేమ చేతనే నీవు సర్వ కర్మలను ఎందుకు నిమగ్నుడు కా.
1: You indulge in all activities with love.
0: ఏమి చేసినప్పటికీ నీ భగవత్ ప్రేమగానే భావించుకో.
1: You may do anything, consider as divine love.
0: ఏదో చెడ్డది నాకు లభించింది, ఇది ప్రాకృతమైనటువంటి చెడ్డ, ఇది కూడా భగవత్ యొక్క ప్రసాదమే.
1: ఇట్ మే బి బ్యాడ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: నీకు మలేరియా ఫీవర్ వచ్చింది.
1: యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా ఫీవర్.
0: మలేరియా ఫీవర్ దీనికి నివారణ చేయాలంటే క్యురేన్ మిక్చర్ అనేటువంటిది చేదుగా ఉండేటువంటి మిక్చర్ తీసుకోవాలి.
1: ఫర్ ఏ క్యూర్ యూ హ్యావ్ టు డ్రింక్, యూ హ్యావ్ టు టేక్ దట్ మెడిసిన్.
0: చేదుగా ఉండినప్పటికీ, మధురంగా లేనప్పటికీ ఆ మిక్చర్ నీకు జ్వరాన్ని తగ్గిస్తుంది.
1: దిస్ క్వినైన్ మిక్చర్ మే బి బిట్టర్ బట్ యు హావ్ టు టేక్.
0: కానీ ప్రపంచంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాలు నీకు ఎదురైనప్పటికీ అవి కూడా నీకు మంచినే చేకూరుస్తాయి.
1: దేర్ మే బి కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ అవుట్ ఆఫ్
0: జాతి వద్దనేప్పుడు కోతలు కోసినప్పుడే దానికి విలువ వస్తుంటుంది.
1: ద డైమండ్ ఇస్ కట్ రిపీటెడ్లీ ఇట్ షైన్స్.
0: మంచి బంగారునైనను నిప్పులో వేసి కాంచి కరిగించి కొట్టి సుత్తితో అన్ని విధాలా కట్ చేసినప్పుడే సుందరమైన నగ తయారవుతుంది.
1: ఇన్ ద గోల్డ్ హ్యాస్ టు బి బర్న్డ్, ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
0: కనుక మానవునికి కలిగేటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు ఇవన్నీ కూడా మంచి కోసమనే మీరు విశ్వసించాలి.
1: దేర్ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ యువర్
0: ఓన్. సంభవించినా గానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, అన్ని నాకు మంచి కోసమే, మంచి కోసమే అని విశ్వసించాలి. అది ఏ నిజమైనటువంటి ప్రేమ యందు ఒక విధమైనటువంటి ఏకత్వం.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. That gives you the feeling of oneness or unity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inati pradhanamaitvanti yokku idi. Dehaniki 71 kavachunu. Dehamle enti? Dehamu panchabhautikamu. Dehamu kulaka tappadu. Dehalde yokka pradhanam chesukokurdu. Ee dehamu nundi vachinatundi ప్రేమతత్వాన్ని మీరు ఆధారంగా తీసుకోండి.
1: డోంట్ గో బై దిస్ బాడీ విచ్ ఇస్ 71 టుడే, బట్ యు థింక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్హెరెంట్ దేర్.
0: నా జీవితమంతా ప్రేమమయమే.
1: The life of Bhagavan.
0: నేను ఎవరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పెట్టలేదు.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడీ సఫర్.
0: ఎవరికి అపకారం చేయలేదు.
1: భగవాన్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని ద్వేషించలేదు.
1: హి నెవర్ హేటెడ్ ఎనీబడీ.
0: అయితే ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నా ప్రేమనే. దీనికి ఆ ప్రేమ మాకు తెలుస్తుంది.
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ భగవాన్ దట్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ దేహం ఈనాడు 71 ఈ విధంగా ఉంటున్నదంటే దీనికి ఏది కారణం మీరు ఎవరు గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: ది ఏజ్ ఆఫ్ దిస్ బాడీ 71. హూ కెన్ నో ద పవర్ బిహైండ్ ఇట్?
0: ఏదో కార్య నిమిత్తమై అప్పుడప్పుడు కోప్పడినట్టుగా నటిస్తానే కానీ కోపం హృదయం నుంచి కాదు, కేవలం నాలుక నుంచి వచ్చేటువంటిది.
1: టు కరెక్ట్ యు, స్వామి మే బ్యాంగ్ హి మే షౌట్ యాజ్ ఇఫ్ హీస్ యాంగ్రీ, బట్ హీస్ నాట్.
0: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
1: Right from the nail to the hair, there's love that flows.
0: కనుక ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
1: And this Bhagavan's love which is
0: pervading. ఒక్కదాన్ని నేను ఆశించటం లేదు.
1: Bhagavan does not want anything.
0: అది ఏ పీ పీ పీ ఇదే మూడు పీలు.
1: There are three P's now.
0: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు నా పీవి. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ, పవిత్రము.
1: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
0: సెకండ్ పి,
1: సెకండ్ పి
0: పేషెన్స్,
1: పేషెన్స్.
0: థర్డ్ పి పర్సివరెన్స్,
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు కూడా ఇందులో ఉంటే,
1: బట్ హిస్
0: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
1: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్, దేర్ ఇస్ లవ్ దట్.
0: కనుక ఈ ప్రేమ చేత

0: patience.
1: Third P, perseverance.
0: థర్డ్ పి పర్సెవరెన్స్
1: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కాని ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కాని ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
0: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్.
1: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
0: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
1: ఎవరికి రామని పిలిచాము?
0: హూ ఆర్ ఆస్క్డ్ టు బి హియర్?
1: ఏమీ లేదు,
0: నథింగ్ వాట్స్.
1: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్
1: మ్యాగ్నెట్. దాంట్లో శక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ పవర్ ఇన్ దిస్ మ్యాగ్నెట్.
1: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
0: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
1: కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ ద మ్యాగ్నెట్,
1: కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండాలి, అందువల్ల ఆకర్షించుకోలేదు.
0: బట్ దట్ ఐరన్ ఈస్ డస్టెడ్ ఇన్ ద రస్ట్, దేర్ఫోర్ ఇట్స్ నాట్ డ్రాన్.
1: డస్ట్ ను క్లీన్ చేసేయి, తప్పక ఆకర్షిస్తుంది.
0: రిమూవ్ ద రస్ట్ ఇన్ ద డస్ట్, ఇట్ ఇస్ బౌండ్ టు బి
1: డ్రాన్. అది ఏ విషయ వాసనలు, అది ఏ రసములు,
0: సెన్సువల్ ప్లెజర్,
1: అది ఏ అసూయ భావములు,
0: దట్ ఇస్ జెలసీ.
1: అన్నిటి నేను పరిశుద్ధం చేస్తే ఎక్కడ ఉండినా నేను నీ వాడే, నీవు నా వాడే.
0: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
1: ఎక్కడైనా ఉండును.
0: You may be anywhere. అడవులయందున్నా, you may be in the forest.
1: ఆకాశమునన్నా,
0: or in space.
1: పట్టణమునన్నా,
0: city.
1: పల్లెనున్నా,
0: village.
1: గుట్ట మీదనున్నా,
0: mountain
1: top. నట్టేటబడియున్నా,
0: deep sea.
1: దిక్కులేని వాణి సాయినోము.
0: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
1: ఎక్కడైనా ఉండు.
0: నీ
1: హృదయాన్ని పవిత్రం చేస్తే,
0: బట్ మేక్ యువర్ హార్ట్,
1: నీ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో,
0: డెవలప్ ది సీక్రెట్.
1: ప్రేమ చేతని నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
0: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ది లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
1: సందేశము, హృదయము ప్రేమమయంగా మార్చుకోవటం.
0: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్
1: ఇవ్వనక్కర్లేదు.
0: You don't need to offer.
1: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీంట్లో అలౌ చేయము.
0: ఇన్ ప్రశాంతిలో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఆఫర్ ఎ ఫ్లవర్.
1: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
0: నో, నథింగ్ ఇస్ అలౌడ్ హియర్.
1: కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం.
0: దేర్ ఇస్ ఎంట్రీ ఫర్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమ చిహ్నంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి.
1: As Bhagavan started from there, we have experienced this morning the drops of love. There are all signs of all auspicious occasions.
0: ప్రపంచమంతకును ప్రేమమయంగా మారాలి.
1: The whole world should be full of love.
0: ఈ దుఃఖములు, ఈ యొక్క ద్వేషములు, ఈ అసూయలు, ఏ యొక్క భావములు కూడాను లేకుండా ఉంటుంటాయి.
1: Then there will be no jealousy, envy or pride.
0: ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు.
1: టుడే జెలసీ ఇస్ ఎ డిసీజ్ అమంగ్ పీపుల్.
0: ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ.
1: ఎ ఫ్యామిలీ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్ ఫ్యామిలీ.
0: ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ.
1: ఎ పర్సన్ ఇస్ ఎన్వియస్
0: ఆఫ్ అనదర్. ఒక చూస్తే మరొక గ్రామానికి అసూయ.
1: ఎ విలేజ్ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్.
0: ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ.
1: ఎ కంట్రీ ఇస్ జెలస్ ఆఫ్ అనదర్ కంట్రీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది.
1: సో జెలసీ ఇస్ వైడ్లీ స్ప్రెడింగ్.
0: కనుక ఈ అసూయను మొట్టమొదట నిర్మూలనం చేయాలి.
1: Therefore, first kill this jealousy.
0: ఈ ద్వేషాన్ని నిర్మూలనం చేయాలి.
1: Kill this hatred.
0: ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలనం చేయాలి.
1: Kill this anger.
0: ఈ మూడింటికి నిర్మూలం ఏమిటి?
1: How to kill it?
0: ప్రేమని.
1: It's love that will help you to kill.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు.
1: There's no other powerful medicine beyond this love.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి.
1: Talk to people smiling.
0: నీ ద్వేషి వచ్చినప్పటికీ హౌ ఆర్ యూ సార్ అని పలకరించండి.
1: ఈవెన్ ఇఫ్ ఎనిమీ కమ్స్ టు యూ సే హౌ ఆర్ యూ సార్.
0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: సే గుడ్ మార్నింగ్ సార్.
0: ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మారిపోతుంది.
1: When you say so, their heart will change.
0: ద్వేషం చూసి చీ అని తిప్పుకుంటే వాడు కూడా చీ అని పోతాడు.
1: When you turn your face the other man
0: towards భవతి.
1: As is the feeling, so would be the response.
0: అదే తుకారాం చెప్పాడు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయానికి హృదయం సాక్షి, అందరినీ మనం ప్రేమతో
1: పలకరించాలి.
0: కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకు ప్రేమను అభివృద్ధి గావించుకోండి.
1: ఫ్రమ్ దిస్ డే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: దేశాన్ని నిర్మూలన చేయండి.
1: కిల్ దిస్ హేట్రెడ్.
0: అసూయను నిర్మూలన చేయండి.
1: కిల్ దిస్ ఎన్వీ.
0: క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి.
1: డోంట్ అలౌ ది యాంగర్ టు బి ఎనీవే నియర్.
0: ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు.
1: ద మోర్ ఇట్ ఇస్ ఫార్ ఆఫ్ యుల్ బి మోర్ హ్యాపీ.
0: వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ. చాలా మంది స్వామిని స్వామి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు.
1: Foreigners said, Swami, happy birthday.
0: In, I am always happy.
1: Bhagavan is always happy.
0: Kani, happy meedo leru, meere happy annaru.
1: Since you don't have happiness, Bhagavan blesses you so that you would be happy.
0: Happy birthday cheppanakkar ledu.
1: You don't need to wish Bhagavan happy birthday.
0: Ok, second, nenu happy gane untanu.
1: Bhagavan is happy every second.
0: Meer samvatsaram kothuri happy birthday antaru.
1: You say once and
0: ee happy kosam nenu samvatsaram varaku kaachukonu.
1: Bhagavan does not need to wait for one full year so as to be greeted.
0: Chana chanam kudanu happy ne untuntaru.
1: Every moment he is happy.
0: Meeru kudanu chana chanam kudanu happy ga untundi healthy ga untundi ee prema anekunte yokka varaprasadanni prapanchaniki panchi mee jeevithanni saarthakam chesukondi.
1: Bhagavan blesses you so that you'd be happy every minute of your life by sharing the love with everyone.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 71st birthday celebrations in the Cycle Month Hall at Prashanthi Milan on the 23rd of November 1996. Bhagwan Baba said that every cell in the human body is filled with love. It is this microcosmic love that fills the entire cosmos. We need not go in search of love elsewhere. It is all within us. Such love is God. But how can we manifest that love that is within us? We have to engage our hands in clapping as we chant the names of Rama, Krishna and others. Recite the names of the Lord with our mouth. If we really desire to experience God, we must remember the name of the Lord always, like Prahlada who always chanted, Om Namo Narayana. sing the praises of the Lord like Radha and Meera. Worship the Lord like Jayadeva, Gauranga and Tukaram. Shed tears in devotion before the figure of the Lord like Ramakrishna Paramahamsa. Then we will experience the Lord. Thank you and Sai Ram.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami encourages the Bal Vikas teachers in their role to approach parents and request them to send their children to Bal Vikas. This will help students to understand the ideals which are the backbone of Indian culture. This divine droplet is taken from the discourse delivered on 22nd
2: November 1975. నేటి నుంచి అయినా ఈ యొక్క విద్యార్థులకు పవిత్రమైనటువంటి హృదయంతో కొంతవరకును భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి ఆశయాలను ఆదర్శాలను కొంతవరకును నియమించి స్థాపింపజేసేటువంటి విద్యార్థులుగా తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
3: Vidyartha Swarupas, teachers, you must firmly implant in your mind and understand the cultural background of this country and undertake the sacred task of telling our students these ideals and these ideas which form the backbone of our culture and make them, turn them out into ideal students.
2: కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను ఇలాంటి బాల వికాసంలో ప్రవేశింపజేయడానికి కూడాను కొంత మనస్కరించటం లేదు.
3: In some places, parents of some children are not coming forward readily to enlist their children in such a Bal Vikas class.
2: అలాంటి తల్లిదండ్రులు కూడాను మీరు సరైన సత్యాన్ని వారికి చెప్పి ఆ పిల్లల్ని ఈ యొక్క గుంపులో చేర్చుకునేదానికి తగినటువంటి ప్రయత్నం కూడాను చేయాలి.
3: You should also make an attempt to meet such parents and explain to them the true situation and win them over and make them enlist their children in the Bal Vikas class.
2: నిజముగా 80% తల్లిదండ్రులంతా కూడాను మా పిల్లవాడు పెద్ద డిగ్రీ తీసుకోవాలి, అమెరికాకు పోవాలి, అనేక డిగ్రీలు తీసుకుని రావాలి, పెద్ద ఉద్యోగం చేయాలి అనేటువంటి లక్ష్యమునందు మాత్రమే వారు పొంగిపోతున్నారు. కానీ ఆ పిల్లలు ఏ రకమైనటువంటి మార్గంలో ప్రవేశించి ఎలాంటి దుర్గమంలో ప్రవేశించి వారి జీవితం ఎలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో రూపొందింపజేసుకుంటారనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించడం లేదు.
3: Truly, 80% of the parents, they are only thinking that their children should have higher education, should acquire degrees, should go to a foreign country, should go to America, but they are not considering in what manner their cultural background will be destroyed, in what manner they will acquire bad habits. This they are not giving any attention to.
2: రాత్రంతా సినిమాల చుట్టూ తిరుగుతూ కార్స్ అంతా ఆడుతూ ఇంటికి అనేక రకములుగా ఆలస్యంగా వచ్చినప్పటికీ తల్లిదండ్రులు వారిని పలకరించడం లేదు. ఏదైనా సత్యసాయి బాల వికాస్ కు వెళ్ళో, లేక సత్యసాయి సమ్మేళనకు వెళ్ళో, లేక సత్యసాయి సమావేశములకు వెళ్ళో, లేక ఆధ్యాత్మిక సమావేశములకు వెళ్ళో వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారిని అనేక రకములుగా శిక్షిస్తున్నారు.
3: Even when the children are out the whole night, loitering around the cinemas, playing cards and coming late, the parents are not asking them, where have you gone, what have you done? But if they come late, after attending the Bal Vikas class or after attending the spiritual tuition, then they ask them, why have you come late?
2: కనుక ఇలాంటి యొక్క తల్లిదండ్రులు కూడాను పిల్లలను చాలా వరకు కూడాను పాడు చేయడానికి కొనుక్కుంటున్నారు.
3: Here, it is such parents who are really ruining the children and their future.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు రేపు.

ఎందుకు? తనవు నిత్యముగాదు, సంసారమది భ్రాంతి. తనువు నిత్యముగాదు, సంసారమది భ్రాంతి అని దేహమును వీడి చనిడువారు రేపు

అల రిహమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏచ్చు ప్రకృతి జనని.

0: జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తినేను, హింసించినటువంటి వ్యక్తినేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్, వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధరు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకను కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములు కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత తమకంబు తగదంచు, తనువుపై మనకింత తమకంబు తగదంచు, చలి ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్
0: దేహము యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారములచే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
0: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని

0: ను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖదుఃఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: The mountains are teaching a lesson to the man that man should treat everything with equal mindedness, accept sorrow and joy with equal mindedness, and enjoy the real divinity which is based upon equality and equanimity.
0: Chaliye ani parvatamu ye raggulunu dharinchatam ledu.
1: Mountains are not covering themselves with any
0: yellow adikamuga unnave ani ye hill station ku vellatam ledu.
1: They are not
0: really air condition lo vesukotam ledu.
1: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
0: Varaki e vidhamga bharinchali anetunte oka branch cheta thane gorugulu pattatam ledu.
1: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
0: Kevalam ee chali enda valalu dehamunaku maatrame kaani ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవులకు అనేక విధములుగా ప్రబోధన సల్పుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
0: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎని సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హీ హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మాపని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ వన్ మోర్ డే టుమారో? You have such kind of
0: ఈ విధమైనటువంటి నీటి పొడుగు వంటి ఈ జీవితములకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు వుడ్ హ్యావ్ ఇట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
0: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడా అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.
0: Tanu nityamu kaadu samsaramadi bhranti ani dehamunu vidi chaniduvaru. Manakantaduta enta mandi maranistunnaru, enta mandi janmistunnaru, enta mandi manam vadali vellutunnaru. ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ deluded ideas about the physical body in spite of so many lessons being taught by the nature and by so many gurus.
0: Karukane deha tattvanni kramakramina konta badhyatanta. తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెంసెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్ హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ a true guru and a true master as it is teaching all these subtle and very important lessons to us?
0: ee vishyame manaku guruvu.
1: This world itself is our guru master.
0: Vishyame karyamu.
1: The world itself is
0: vishyame karanamu
1: and God is the cause.
0: Karya karana sambandha swaroopamainatundi ee vishyamu.
1: This world is based upon the relationship between cause and effect.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వమయుండు.
1: అండ్ ఇన్ హరి యు కెన్ ఫైండ్ ద వరల్డ్.
0: సంశయము పని లేదు.
1: డు నాట్ ఎంటర్టైన్.
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచో.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే ఈశావాస్యమిదం జగత్. అంతైకుడును భగవస్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpajeseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunam yokka vikarame.
1: It is the modulation of these three qualities.
0: Prakruti yokka srishti sthiti layamulaku moola karanamu.
1: They are responsible for the birth, the sustenance, and the revolution.
0: Gunamule prakrutiki pranamulu.
1: These three qualities are the very life breaths for
0: gunamule yokka karyakalapa samudayame ee yokka prapancham.
1: The world is essentially a conglomeration and the working of these three gunas.
0: Kanukane trigunamule yokka tattvame trimurti swaroopamu.
1: These three qualities have manifested themselves in the form of three lords.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో విశేష వికారములతో ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: The overlord is ruling this world with the help of these three qualities, giving experiences in all forms of duality.
0: Yetavata prakriti yokka swarupam paramatma swarupame.
1: The quintessence of all this is that nature itself is God.
0: Itti bhagavat swarupamainatvanti yokka prakrutini manam vismarinchi edo chillara allara gurugulu nimittamai manam prakulaadutunnam.
1: Giving up such a great teacher as nature, we are trying to find some small teachers and masters.
0: Deeni puraskarinchukoniye

0: குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வரா குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹ அன்னார். எவர் இ குரு?
1: குரு இஸ் டிஸ்கிரைப்ட் ஆஸ் பிரம்மா விஷ்ணு அண்ட் மகேஸ்வரா.
0: குரு பிரம்ம இ பிரம்ம எவரு?
1: When you say Guru is Brahma, who is this Brahma?
0: ee srishti ante ikkunu brahma swarupame.
1: This nature itself is the very form of Brahma.
0: ee srishti ki karanam kudanu parabrahmane.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమలకు కూడాను ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వములకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇది ఏ పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు, అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుడు ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya Jnanam Anantam Brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam Paramatma Swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema Paramatma Swarupamu.
1: Love is the form of Paramatma.
0: Shanti Paramatma Swarupamu.
1: Peace also is the form of Paramatma.
0: E Satya, Prema, Shanti Swarupamenakti Manavudukudunu Paramatma Swarupamu.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakruti e manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడేవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రేయ ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu Vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada Brahma ku Vishnu ku bhedam ledu.
1: There is no difference between Brahma and Vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroopa swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురు దేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina Twenty Yukka Brahma Vishnu Maheshwaralu Prakruti Yukka Akara Swarupule.
1: Brahma, Vishnu, Maheshwara, who are associated with the three qualities of Sattva, Raja and Tamo, are verily nature itself.
0: Itti manavunaku udattata, udarata, pradharamaitutyukka, jiva nalamudu.
1: For men who are basically God himself should have these two qualities, udattata and udarata.
0: Satyam vada, dharmam chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడా ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాస్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూటెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెటింగ్.
0: ఈనాటి మానవుడందరూ కూడా కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సమన్వయ?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseetunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanamu vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanamu.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: కనుకని భావాద్వైతమనగా అన్నింటి ఎందుకు ఉండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ యు సీ.
0: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
1: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్ థ్రెడ్స్ క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై క్రియాద్వైత?
0: మనం ఎన్ని రకములైన కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ వీ అండర్టేక్,
0: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీ ఈజ్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ అచీవ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దట్ బికమ్స్ క్రియాద్వైత.
0: కనుకనే భావమును భగవంతుని పైన ఉంచి కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ ఇది అద్వైత రూపకంగానే దొగ్గోచరిస్తుంది.
1: ఇఫ్ యువర్ ఫీలింగ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ గాడ్, వాట్ ఎవర్ వర్క్ యూ డూ, దెన్ ఇట్ బికమ్స్ అద్వైత క్రియాద్వైత.
0: ఇంకా పదార్థాద్వైతము.
1: ద నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ పదార్థాద్వైత.
0: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్.
0: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్లీ
0: శబ్దము, ఆకాశ స్వరూపము.
1: Sound is
0: గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: ద విండ్ ఈజ్ అవర్ ఇన్హేలింగ్ అండ్
0: ఎగ్జేలింగ్, మన యొక్క టెంపరేచర్.
1: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
0: మన చెమటలు, మన యొక్క మూత్రము, ఇవన్నీ కూడా జలస్వరూపము.
1: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
0: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
1: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్.
0: ఈ పంచభూతములు పరమాత్మ స్వరూపం కదా.
1: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్
0: ఎంబాడీమెంట్? మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడాను ఒక్కటే. ఇది అద్వైతం.
1: యాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, వీ షుడ్ సే ఎవ్రీ మ్యాన్ ఈజ్
0: ఈ దేహమునందు ఏది ఉన్నదో, మీ దేహమునందు కూడాను అదే ఉన్నది.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: మీ దేహమునందు ఏది ఉన్నదో, ఈ దేహమునందు కూడాను అదే ఉంటుంది.
1: వాట్ ఎవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మై బాడీ.
0: ఉపనామములు వేరు కాని పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకో వసి సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండు కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేసికలీ ఫుల్ ఆఫ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దెర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈ ఉపనిషత్తులకు కాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: యాజ్ దెర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ వ్యూ ది కరెక్ట్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మసూత్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్, మ్యాన్ ఈజ్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ రియలైజింగ్ ది బేసిక్ ట్రూత్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulukudunu premamayamaina oka tattvanni manam anubhavinchali, andinchali.
1: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
0: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itharulaku prabodhinchetunte vishayamunu tamakkudunu anvayisthay aneetunte satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
0: మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువలేకపోతున్నాయి.
1: దట్ ఇస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాను ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశమునందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై ది ఎథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈజ్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యు షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్
0: త్రికరణ శుద్ధియే మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రీకరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ekatvanni manu sadhyamainta varaku artham chesukodaniki prayatninchali.
1: We should understand unity in its proper perspective.
0: Prapanchamanta ikkudu paripurnamainatundi swaroopame.
1: The entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ వాంటింగ్ ఇన్ ద వరల్డ్.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: When this physical body is taken out of the individual jeevi, the thing left is also full and complete.
0: Adiyu purnamu, idiyu purnamu.
1: That is full, this is also full.
0: Purnamuna purnam udayinchinatundi purnamu.
1: When you take the full has emerged from full,
0: purnam nunchi purnam pote meenatundi kuda purname.
1: When you take full out of full, what remains also
0: adi
1: is full.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయిడ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: వీ మే బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ త్రూ ద ఫిజికల్ బాడీ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫిజికల్ బాడీ బట్ నాట్ ది యాక్టివిటీ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరి అయినటువంటి ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు, ఇంద్రియమునందు, అంతఃకరణయందు, వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: They are mutually dependent and they are inextricably related.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: You consider the eye has been.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: Eye only is an instrument.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే, ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: I have been able to distinguish between different colors. On account of the pragna flowing through
0: ee rangulu chusinatundi kannulu kaadu.
1: It is not the eye which distinguishes
0: pragnane,
1: it is that pragna itself which sees.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికి కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ అండ్ లైఫ్ ఫోర్స్ దీస్ త్రీ టుగెదర్ దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగము లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగం నందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: డిబరాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచం నందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏమిటి? వాటి సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము, నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాదాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ది లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్.
0: ఎన్ని క్షీణించినా, ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణత లేదు, మార్పు కలగదు.
1: When while all these objects undergo change and they get destroyed, there is no such in God.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
1: The principle of love in God is infinite.
0: అది తగ్గేది కాని పెరిగేది కాని కాదు.
1: It never diminishes nor does it grow.
0: క్షణములోపల తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుక లేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణములోపలే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ లవ్ ఇఫ్ ఇట్ ఇస్ బోర్న్ ఇన్ అ మూమెంట్ అండ్ ఇఫ్ ఇట్
0: ఈ నాటి మన ప్రేమలన్నీ కూడాను క్షణములో పుడుతుండాది, క్షణములో మరణిస్తున్నాయి.
1: టుడే అవర్ లవ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: భగవంతుని ప్రేమ అట్టిది కాదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు.
1: ఫర్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ప్రేమనే అతని యొక్క స్వరూపము.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ లవ్.
0: ప్రేమనే అతని స్వభావము.
1: హిస్ నేచర్ ఇస్ లవ్.
0: దానికి ఒరిగేది కానీ, తరిగేది కానీ, పెరిగేది కానీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ డిమినిషస్, విచ్ ఇంక్రీజెస్, విచ్ డిక్రీజెస్. సో ఫర్ గాడ్స్
0: చావు పుట్టుక కలిగిన దేహ వృధిని. ఈ చావు పుట్టుక రెండు ఉండినటువంటి యొక్క దేహుని యొక్క హృదయమునందు నిత్య నిర్మల జ్యోతి అయి నెగడుస్తాయి.
1: In human body, which undergoes birth and death, there in his heart, it feels like a flame.
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిజ్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర,
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా కూడా సమర్థంగా అందిస్తూనే పోతుంటాడు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిజ్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది నో రకం డిస్టెంట్. వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటాది.
1: God's love is unchanging. It is all
0: ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమలన్నీ కూడాను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
1: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ డిమినిషెస్.
0: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ సారో అండ్ జాయ్ ఆర్ నాట్ నేచురల్.
0: కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పెనన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిజ్ నేచర్.
0: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావము.
1: Sweetness is the
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: మైండ్. మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: నిజముగా మనము ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ అమృత
0: స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ,
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ,
0: అమరత్వములమే.
1: వీఆర్
0: ఇట్ సత్యాన్ని మనం భావించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ అవర్ సెల్ఫ్.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: When can we be steady
0: భగవత్ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టెడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ స్టడీ ఇన్ అస్.
0: నాది నా వారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనంలో మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్నెస్.
0: ఎవరికి? కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: Andari chemaanni korali.
1: We should wish the welfare of all.
0: Andari aanandanni manam aashinchali.
1: We should aspire for the bliss of all.
0: Andari abhirudhini manam abhirishinchali.
1: We should wish the good for all.
0: Itti pavitramaina bhavam chetane prachinulu.
1: The ancients were full of
0: such sacred sukhinobhavantu ani ee pavitramaina sutralanu andistu vacharu.
1: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: Vedamulandu kodanu itti samatvanni kodanu nirupistu vachindi.
1: The Veda also teaches
0: sahana bhavantu, sahana bhavantu, sahavidyam karavavai. Ivanta emtidi kalasi melasi perugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us live together, let us grow together, let us develop the the intelligence which you have acquired.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: వేద హాస్ డిక్లేర్డ్ లెట్ అస్ లివ్ వితౌట్ ఎనీ మిస్ అండర్స్టాండింగ్ అండ్ ఎనీ క్వారెల్. కలసి మెలసి
0: కలత లేక చెలిమితో జీవించుదాం అనింది వేదం. కానీ ఈనాడు మాది మీది అనేటువంటి ఒక భేదభావములకు చోటు ఇవ్వటం చేతని కలతలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ దేర్ హావ్ బీన్ క్వారెల్స్ దీస్ డేస్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దివ్యమైన భావాన్ని మీ యొక్క హృదయమునందు నింపుకోవడానికి తగిన కృషి చెయ్యండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డెవలప్.
0: ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటి మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: Once upon a time, Dharmaja questioned Krishna.
0: Krishna, nirantaramu kudanu ninnu dushinchetuvanti yokka dushanlu nenu vinalekapoyetuvanti vaadu.
1: Krishna, I was not able to hear whenever any person criticized you.
0: Shishupala dantavakradulu maha paapulu.
1: This Shishupala and Dantavakra are great sinners.
0: Divyamurti ayinatuvanti yokka paramaatmane inni vidhamuga nindistu vacharu.
1: They were criticizing in abusive terms.
0: కాని అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: I always felt such sinners will face their get the reward for
0: మహాసభలోపల.
1: But in this great assembly,
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
1: even when I am
0: watching, దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: The flame entered from their dead body.
0: ఇలాంటి పాపులు కూడాను మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
1: He questioned, do such sinners also get a place in you?
0: ధర్మజునికి ఒక చక్కని పేరు.
1: ధర్మజా హ్యాస్ ఎ గుడ్ నేమ్.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: వన్ ఆఫ్ ది టైటిల్స్ ఈస్ ఎ స్వీట్ టంగ్డ్ వన్.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: అనదర్ వన్ ఈస్ రాజభూషణ.
0: రాజభూషణ, మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యము కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ధర్మజ, రాజభూషణ, మధుర భాషణ, దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ, భూషణ, తిరస్కార, పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హి సెడ్.
0: దేహమే నేననేటువంటి ఒక మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ suffering when you identify yourself with the physical body.
0: Ee deha bhrantini nee abhruthi gaavinchukotam chetane aatma bhrantini neeku addu tagilindi.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand aatma properly.
0: Kanu ee dukhamunu kaani, ee aanandamunu kaani, ee krodhamunu kaani, ee raagamunu kaani nee manase kaaranam.
1: For the sorrow or joy, for the attachment or hatred, it is only your mind.
0: Manasunu manchiga maralchuko.
1: You try to change your mind.
0: Ante kaani etti varikaina kuda naalo sthanam untundali.
1: There is place for everyone in me.
0: Yetchata putte nachchataki negutanaithe o prani kotiki ekkada nunchi vacharo akkade tirigi poka tappadu.
1: It is natural for all the living beings to go back to the place from where they have come.
0: Matti nunchi puttinatuvanti kunda,
1: the pot which has come from
0: mud, pagili mukkalai churchurai tirigi mattilone cheripothundali.
1: When it is broken for a period of time, it gets and merges.
0: అది రీతిగా దేహం మృణ్మయం నుంచి వచ్చినటువంటిది మృణ్మయంలోకి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
0: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: జ్యోతిర్మయమైనటువంటిది,
1: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్.
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించినది.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫామ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫామ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: Divyatma swarupulara, Bhagavat tattvam nandu kani, Bhagavat vakyam nandu kani, ఎంతో విశాలమైన అనంతమైనటువంటి యొక్క అర్థములు కలిగి ఉంటుంటాయి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వెరీ వెరీ బ్రాడ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఈస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్ణములంతా కూడా నువ్వు భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం.
1: వి సే దట్ ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ క్రియేటెడ్.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణకర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పుతో చెప్తూ వచ్చాయి.
1: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
0: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: There are three colors for the sun. One is black.
0: ఈ తెలుపు, ఎరుపు, నలుపు.
1: Black, white and red.
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: We are experiencing these three colors, seeing these three colors.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: Night is full of
0: darkness. తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
1: When the day is about to break, there will be this red rays of the sun coming.
0: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుంది.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red color
0: నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
0: ఈ అజ్ఞానాన్ని క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
1: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This rajoguna itself gets transformed into sattvika guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu erupu, adine chatriyudu annaru.
1: A kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kudinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Murkattam chetanu, ajnanam chetanu kumilipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkulu kaadu, అందరూ వీరులు కాదు, అందరూ సాత్వికులు కాదు.
1: ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆర్ స్టూపిడ్. ఆల్ పీపుల్
0: ఎందుకు గుణకర్మములు ఆధారం చేసుకుని వీరిని ఈ విధంగా వర్ణములుగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిటీస్ ఫౌండ్ ఇన్ మన్ అండ్ ఆల్సో దేర్ యాక్షన్,
0: అందరూ భగవత్ స్వరూపులే.
1: ఎవ్రీవన్ బేసికలీ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: ప్రతి వ్యక్తి కూడా భగవత్ ఆకారులే.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned Veda.
0: స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి,
1: he is a good fighter. He
0: గొప్పవాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధ వీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధ వీరుడు అంటారు.
1: He is, we may describe as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి,
1: he enters into business.
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వారు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: కర్షకుడు, హిస్ ఏ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డిఫరెంట్,
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా నువ్వు ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా నువ్వు పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుక నీ జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు. చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
1: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyin chudoyanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is The flowers spread their effulgence, teaching us that the name of Sai gives you all the joy. Repeat that name in your own heart.
1: Sai name me hai smariyin chudoyanchu, tummedel jhummani dorachundu.
0: The bees also give the sound, declaring that the name of Sai gives you all comfort and all joy. Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also gives the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also gives
1: Sai, the same thing. Sai yantu sarvadikkulanundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu naamam pattiyendu.
0: It is resounding itself in Parthi.
1: Pikkillu chundu pattiyendu.
0: It is resounding in the land of Parthi.
1: Okkaru koorchu sairam sairam sairam sairam sairam. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopandutuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okkaru peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilavadeye lekunde neetike echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kala.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetike manam emaina chotunu istunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: depends upon morality.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manushya jatike triptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: roots. Idiye ee naati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు అస్.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈయన
0: కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్,
1: పీస్, నైతిక విలువలు సిధిలిపోయే.
0: క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ హావ్ లాస్ట్ దేర్.
1: ఇది ఈనాటి ప్రోగ్రెస్ విద్యలందు.
0: వాట్ ఎవర్ యు

0: అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలము లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
1: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
0: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యు సో
0: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
1: ద ఇన్విజిబుల్ అండ్ ది గాడ్ హూ ఇస్ నాట్ సీన్,
0: నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించు.
1: Therefore, in the very first instance,
0: వారి నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధమైనటువంటి ఈ స్థితికి తెచ్చినటువంటి వారు,
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్,
0: ఇట్టి
1: వారికి
0: మానవుడు.
1: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
0: దైవభక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
1: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
0: కానే కాదు,
1: ఇట్ కెన్ నెవర్ బి.
0: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
1: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్.
0: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
1: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
0: అదే మాతృదేవో భవ పితృదేవో భవ,
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
0: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
1: We are giving up
0: పరోక్షమైనటువంటి దేవాలయం దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
1: We are trying to search for gods who are not really seen.
0: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేర.
1: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true devotion.
0: సజీవులను పూజించు,
1: worship people with life.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
1: Have full faith that God dwells in every living being.
0: Idi ye Sai Prabodha.
1: This is the teaching of Sai.
0: Nijamuga ee samatvanni meenu abhivruddhi gavinchukunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
1: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
0: Evvarini manam dveshincharadu.
1: Do not hate anyone.
0: Kanukane Vyasulu,
1: that is why Vyasa has declared,
0: ఇది గొప్ప మహర్షి,
1: he is a great sage.
0: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
1: Not merely that, it is said that Vyasa himself is నారాయణ.
0: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
1: He was able to give a shape of letters and write everything.
0: ఇతను అరంధోతి యొక్క మునిమనవడు.
1: He is
0: Aranjyoti, great grandson.
1: He is the great grandson of
0: Aranjyoti.
1: Aranjyoti.
0: Itanti Maharshi, ee vidhamainatundi yokka anantamainatundi vedalanu, aneka roopamlo undinatundi vedalanu, manavudu inta anubhavinchadaniki sadhyam kadani gurtinchi danini vibhajinchukuntu vachadu.
1: He recognized that Vedas were infinite. It is not possible for man to recognize that. Therefore, he divided the Vedas into different ways.
0: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
1: He was born on the full moon day of the month of
0: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
1: That is the reason why today is described as Vyasa Purnima.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
1: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
0: 18 puranamulu kudanu rasi,
1: he wrote 18 puranas.
0: Ee 18 puranamulu kudanu andaru patinchadam sadhyam kadani gurtinchi,
1: he recognized that everyone may not be able to read these.
0: Paropakara punyaya papaya parapeedanamani rendu vakyamulo lopane dani yokka saramsanni muginchadu.
1: He summed up the essence of all these 18 puranas in
0: help ever hurt never.
1: And those
0: అందరికి సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
1: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి
1: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సేక్రెడ్ థింగ్స్ టు ద వరల్డ్.
0: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
1: As Vedavyasa was one who taught such

0: ordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulamu gavinchinatunti vaadu.
0: Guru, master stands for one who destroys the darkness of ignorance.
1: Kanukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmulamu gavinchetunti shakti samarthyam athariki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatunti vishayalanta kuda loka sambandhamainatunti vishayalanu bodhinchetunti varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach, they cannot be called gurus. They may be called
1: upadesham chesinaatunti varandaru kuda guruvulu kaadu.
0: Everyone who teaches cannot be called a guru.
1: Guru or guru? Arikandariki guru ayinatundi vaadu bhagavantudu.
0: God is the master of all these masters, the teacher of all these.
1: Kanuka prati okka vyakti kudunu bhagavantunne guruga bhavinchali.
0: Therefore everyone should treat God alone as the true guru.
1: Ee guru poojanam ani cheppindi kevalam guruluku poojalu cheyatamu pandlu ivatamu dakshinam ivatamu idi kaadu guru pooja.
0: On this guru poornima day, worshipping guru does not mean giving dakshina and
1: దక్షిణ లోక గురువులు దక్షిణ లోక గురువులు
0: దక్షిణ ఆర్ ఆఫరింగ్స్ మే బి గివెన్ టు దిస్ ఓన్లీ టీచర్.
1: ఈనాటి గురువులంతా కూడాను చెవులో మంత్రం చేతిలో డబ్బు. ఇది బాధ గురువులు బోధ గురువులే కానీ కేవలం నిజమైనటువంటి గురువు భగవంతుడు ఒక్కడే.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane guru brahma guru vishnu guru devo maheshwara bhagavantude guru annaru. Aa bhagavantude evaru? Prakruti manaku bhagavat swarupamu.
0: Therefore it is said that God alone is guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukane manaku ee nature ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore the world, this nature itself is the best teacher.
1: Kanuka vishwamulopala prati pachi prati vrutchamu prati sila anni kudunu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalamu murunmayamu.
0: Earth is earth.
1: దేహమంతా కేవలం మాంసమయము.
0: The physical body is full of.
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially.
1: దీనికంటే ప్రత్యేకమైన
0: five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వీ మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తున్నాయి, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈజ్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈజ్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: బీస్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ది రూల్స్.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుంది.
0: దే హావ్ ఏ రీజన్ అండ్
1: ఏ సీజన్. ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ సీజన్ అండ్ ఎనీ రీజన్.
1: అతి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ టీచింగ్స్ ఆర్ మెంట్
1: అతి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: necessary. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆ నియమమే ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations spirituality.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
0: పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ, రిపీట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, సర్వ్ ఆల్ పీపుల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
0: టుడే యు హావ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: హ్యూమన్ బాడీ ఇస్ గివన్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ అదర్స్.
1: కర్మానుబంధీని మనుష్యలోకి.
0: ఇట్ ఈస్ గివన్ ఫర్ యాక్షన్, ఫర్ డూయింగ్, ఫర్ అండర్టేకింగ్ యాక్షన్.
1: కనుకనే కార్యకలాప సముదాయములన్నీ కూడాను ఈ కాయంతోనే కూడి ఉంటున్నాయి.
0: ఆల్ ది యాక్టివిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, ది వరల్డ్ విల్ బి హ్యాపీ, ది కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
0: డూ నాట్ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
0: ఇఫ్ ఈచ్ వన్ గోస్ ఆన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ టీచింగ్ అనదర్ టు డూ వన్స్ వర్క్.
1: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
1: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
0: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
1: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
0: ఏ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్.
1: ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఈ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
1: సమాజ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ.
0: సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీలు లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎంది జీవితం సార్థకమవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతని ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్
1: బికమ్ నాయకత్వాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ కెన్ కన్ఫర్ లీడర్షిప్.
1: కింకరత్వమే శంకరత్వాన్ని పోషిస్తుంది.
0: ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్.
1: నేను గొప్పవాడు గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ గివెన్ ఇన్ హ్యూమన్ హార్ట్ ఫర్ ఈగో.
1: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
0: ఏ వెల్తీ పర్సన్ షుడ్
1: నాట్ విద్య చేత బలవంతుడు కాదు.
0: ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్
1: జనం చేత భగవంతుడు బలవంతుడు కాదు.
0: ఏ పర్సన్ హూ
1: నిజమైన బలం ఏమిటి? మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ స్ట్రెంగ్త్. మొరాలిటీ అండ్ ప్యూరిటీ,
0: మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ
1: మానవుని యొక్క నిజమైన బలము.
0: దిస్ ఈజ్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. దేహ
1: బలం ఉండి ఏం ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్?
1: గుండు పోయొచ్చు, బండ్ల పోయొచ్చు.
0: యు మే క్యారీ ఎ బిగ్ స్టోన్ ఆర్ ఎ బౌల్
1: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము, నిజమైన బలం అది.
0: We should have that particular power which can help us to bear.
1: సత్యవంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, we should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైనవి కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ఆరంభతాం.
0: నాట్ మేర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు, కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
0: Then only would have properly
1: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
0: Would have developed humanity and proper lines.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
0: Everyone should undertake service.
1: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అలాని మనం చేసి చూపించాలి.
0: We should practice what we are teaching.
1: దాన్ని నేను చేస్తున్నాను.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి, ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go.
1: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈస్
1: ఆశలు లేవు, అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్, యువర్ జాయ్ గెట్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరిని ఒకరి ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడమంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డు నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్.
1: ఏ సాధనలు చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యు నీడ్ నాట్ డు ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యు అక్రాస్ ది ఓషన్.
1: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: known that disappears, and the one and the only consciousness remains. That is what Uttama Purusha is, and he is that supreme self, and he is also referred to as the Avyaya Ishwaraha, the indestructible Lord. And what does he do? He is the one who pervades all the three worlds. Here, all the three worlds refer to the three states of awareness: Jagrat, waking, Swapna, dream state, and Sushupti, the deep sleep state. And he not only pervades them, he sustains them, he supports these states, which means he is the illuminer of these three states. So he is that supreme consciousness that runs in and through these states, and that is beyond these three states of awareness as well. That is the supreme Lord. And here there is no Jiva, no Jagat, no Ishvara also. What remains is the oneness of all the three. That is this Uttama Purusha, the Purushottama, that is the declaration of the Lord here. And now we shall see verse number 18. Yasmat ksharamati toham aksharadapi chottamaha atos miloke vedecha prathitah purushottamaha. Ksharam atito, yasmat, as I transcend this kshara, that is the perishable, aham, I, aksharadapi cha uttamaha, I am even higher than the imperishable as well. I transcend the perishable, that is all the beings, the jiva and the jagat. And also I am even superior to that akshara, that Sakshi, and therefore I am declared as Atosmi Loke Vedecha Prathitaha Purushottamaha. I am declared as the Purushottama, the highest Purusha in the world and also in the Vedas. So that is the final declaration of the Vedas. So here he is explaining the term Purushottama itself. So Lord Krishna here says that this pure consciousness, the supreme truth, is higher than both the kshara, perishable, and the akshara, the imperishable. See, the perishable can continue its processes of change only against the background of the imperishable truth. A movie can go on with the background of the screen, which is unchanging. So, no change is perceptible without reference to a changeless substratum, changeless factor. So, if the changes in the world of matter, that is the body, the mind, intellect, are recognized, then there must be a changeless substratum or changeless principle which illumines all this equipment and all the changes that are happening. So that is called akshara, that constant factor among the perishing, among the kshara, is called imperishable. So this illumining principle gathers its status as the imperishable. See, this akshara is called akshara with reference to this perishable, with reference to the kshara only. But when this perishable itself is transcended, then the imperishable, which is responsible for all the perishable, that itself come to shine forth as this pure infinite consciousness, which is known as the Purushottama. So this truth, Purushottama, is experienced only on transcending both the kshara and the akshara. Therefore, he says here, I transcend dakshara, and I am even higher than the akshara. So this term Purushottama is used to indicate the supreme most self in us. And here the Lord says, this is what is declared by the Vedas, that is the declaration of the Shrutis as well. And the verses 19 and 20, they explain to us the Phalashruti, the Phalaprapti of this chapter. What is it that a seeker gets by studying this chapter, the Purushottama Yoga, and practicing the teachings of this chapter? And also when he understands and practices the teachings itself, that is what is told by the Lord in these last two verses of this chapter, verses 19 and 20. So here he says, Yoma mevama sammoodho janati purushottamam sa sarvavid bhajati mam sarvabhavena bharata. Yaha mameva asammoodho janati purushottamam, that undeluded one thus knows me, the supreme purusha. Who is the supreme purusha? That all knowing one. He bhajati mam, he worships me with sarva bhavena, with all his being. And he also becomes sa sarvavit, he becomes the all knower. So here asammoodhaha, the undeluded one. So when one understands this nature of kshara, akshara and uttama purusha, such a seeker overcomes delusion itself. So when he says undeluded, asammoodha means the one who has totally detached himself from his wrong identification with the body, mind and intellect. And also he has disidentified himself from the world as well, the outer world as well as the inner world of perceptions, feelings and thoughts. That is how he becomes asammoodha or undeluded. And then such a one knows me as the Purushottama. He knows that the true nature of mine is that Uttama Purusha, the supreme Purusha. And here he says, what happens to him? He becomes Sarvavita, the all-knower. See, in the first verse of this chapter, the Lord says, Yahatam Veda Sa Veda Vitu, one who knows the nature of this samsara, the inverted Ashwatha tree, he is Veda Vitu, he is a knower of the Vedas. But when one studies this chapter and understands this, he becomes Sarva Vitu, he becomes the all knower. And what does he do? Then he worships this supreme principle with all his being. That is what happens to him, because he knows that it is this divine alone that is everywhere in the creation. So he has this worshipful attitude towards everything in the creation itself when he realizes the nature of this Purushottama. That is what the Lord is telling here. So bhajati, bhajati is a beautiful word which means worship, that is to recognize the presence of this divinity in each and every thing. That is what this bhajati is. Then here he says in verse number 20, iti guhyatamam shastram idamuktam mayanagha. Yetad buddhva buddhiman syat krita krityascha bharata. So here he says, iti guhyatamam shastram idamuktam maya anagha. O anagha, O sinless one. That is what Arjuna is being addressed as here by the Lord. Because the jiva is actually that consciousness alone. Therefore, there are no sins, there are no vasanas. That is why he says anagha, that is what your true nature is. And thus, this most secretive science, guhyatamam shastram, that has been taught to you by me, O anagha. And having understood this, yetad budhva, having known this, what happens? A person or a seeker becomes buddhiman, he becomes wise. And not only that, kritakrityaha, he becomes the fulfilled one, the accomplished one. Whatever that is there for the jiva to be accomplished, having come into this existence, all that is done for him, all that is accomplished for him, he becomes a totally fulfilled one. Complete fulfillment comes to him. And that is actually the phalaprapti of this chapter. When we study, when we understand and we live the teachings and get the realization of the Ishvara. So that is the highest benefit that one gets from this chapter. So as we have seen, this Purushottama Yoga very beautifully explains to us the important concepts of Vedanta, Jiva, Jagat, Jagadishvara, and the oneness of all three, and the source of all three as the Uttama Purusha or the Purushottama. That is what we have studied in this chapter. Om Tat Saditi Srimad Bhagavad Gita Su Upanishad Su Brahma Vidyayam Yoga Shastre Shri Krishna Arjuna Samvade Purushottama Yogo Nama Panchadashodhyayaha. Thus, in this Upanishads of the glorious Bhagavad Gita, because Bhagavad Gita is the milk of the Upanishads itself, and it is Brahma Vidya as well, the science of the eternal. And also Yoga Shastra, it is the scripture of the yoga. So it not only gives the goal, that is, it's Brahma Shastra, but it gives us the means as well in the form of the yogas, as the Yoga Shastra. In the dialogue between Shri Krishna and Arjuna, the 15th chapter named Purushottama Yoga, the Yoga of Supreme Spirit, is thus concluded here. And as we all know, as it is customary, when we complete the study of a chapter, we go back to the first verse, and that's how we are telling ourselves that we are not closing the book having studied it once, but we are going back to it again and again till we engage in Shravana Manana Nididhyasana, till it becomes a living reality for us. Therefore, we chant the first verse of this chapter. Shri Bhagavan Vacha Vurdhva Moola Madhashakham Ashvattham Prahuravyayam Chandamsi Yasya Parnani Yastam Veda Savedavit. Kayena vacha manasendriyairva buddhyatmanava prakrte svabhavat karomi yadyat sakalam parasmai sai narayanayeti samarpayami. I offer this humble effort at the divine lotus feet of our beloved Bhagwan, and with deepest sense of gratitude I thank Bhagwan for this wonderful blessing of studying this beautiful chapter of the Bhagavad Gita, the 15th chapter, the Purushottama Yoga, as a collective sadhana with all of you. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you. And I pray to Bhagwan to bless all of us to live the teachings of this chapter and realize the Purushottama within us. Thank you very much. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 343rd talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
4: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు.
5: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
4: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని, అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
5: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్, దిస్ టెన్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటార్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
4: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
5: ఫర్ ఆల్ దీస్ సెన్సర్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్,
4: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
5: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
4: మీరు ఇక్కడ ఉంటున్నారు,
5: యూఆర్ హియర్,
4: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
5: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
4: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
5: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
4: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
5: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
4: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
5: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
4: కారణమేమి, మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
5: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
4: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
5: The inner significance of describing mind as the master of sense organ is this.
4: Manasu stambhinchinadante indriyamulu ye pani kuda nu cheyali.
5: If mind is in the position of stillness, the sense organs will not
4: be sarveendriyamulu kuda nu manasuku adhinamai untunnayi.
5: All the sense organs are subservient to mind.
4: అయితే ఈ మనస్సుకు ఒక రెండు రూపాలు ఉంటుంది.
5: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
4: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
5: వన్ ఇస్ మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ప్యూర్ మైండ్.
4: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
5: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
4: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
5: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
4: ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు.
5: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
4: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
5: On account of use of this kerchief, it acquires dust.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటారు.
5: Then you describe it as a dirty clothes.
4: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
5: Then you give it to washman, he cleans it.
4: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
5: Then you be considering that as a clean cloth.
4: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
5: The dirty cloth and clean cloth, they are the same.
4: మలినము చేరటం చేత ఇది మారిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
5: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డర్టీ క్లాత్.
4: దీనిని పరిశుద్ధం చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
5: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ క్లీన్ క్లాత్.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
5: When the mind absorbs the impurities of the sense organs, it is described as an impure mind.
4: ఈ చాకలి వాడు ఈ మలినము తీసుకెళ్ళి వచ్చాడు.
5: The washerman has cleaned the dirt off the
4: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
5: We describe that the washerman has given made it white.
4: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావమే.
5: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it dust.
4: Ikkada chittamannanu manasannanu oka manam arthanni gurtinchali.
5: We have to understand the meaning of these two words, chittamu and manam.
4: Indriyamato sampargam leka malinyamunu cherchukolaka undinatuvanti chittam.
5: If the mind is not absorbing the dirt and the impurities of the sense organ, it is described as
4: ananga aneka sankalpa vikalpamuto koodinatvanti yokka samparkamto cherinatvanti ide ee manam.
5: Mind consists of full of thoughts.
4: Sankalpa vikalpatmakam manaha antaru.
5: Mind is being described as a process of thinking and that thinking process
4: manano ikki manaha antaru.
5: One which thinks is described as mind.
4: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
5: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
4: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకునే వారు ఆస్తాం.
5: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
4: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
5: వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్.
4: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
5: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
4: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
5: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
4: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
5: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
4: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
5: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
4: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
5: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్స్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
4: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
5: What is the method of controlling the thoughts?
4: Nirantaramu kodanu edo oka vishayam lokala ee manasu praveshistu untadi.
5: Always and forever the mind will always be going into certain sense objects and thinking of it.
4: Kanuka atu pothunnatundi manasunu pavitramainatundi yokka indriyamulo nikkaram cheta deenini taginatundi margamlo pravesha pettukochu.
5: By controlling the sense organs you have to use the mind properly.
4: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
5: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
4: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి? వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
4: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు.
5: ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
4: అనే పర్యాయం. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చాను.
5: A number of times Swami has told a story to illustrate this.
4: కానీ కొంత పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
5: And there are quite a few new boys, the same story will be repeated again.
4: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవనెక్కాడు.
5: A particular great scholar wanted to cross the river to attend an important meeting.
4: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
5: The breeze and the river were flowing in the opposite direction and therefore there was a little slowness in the travel.
4: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
5: These pundits are used to the habit of talking because they go on repeating this slogan and they have read the scripture.
4: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
5: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
4: గడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
5: The boatman was ferrying the boat in the river.
4: ఈ పండితుడికి మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
5: This pundit who was traveling in that, he did not have anyone else to speak with.
4: అప్పుడు ఈ పడవవానితో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకేమైనా చదువు ఎందుకు తెలుసునా అన్నాడు.
5: Then he began conversation with the boatman.
4: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
5: Do you know reading and writing? He said, I do not know.
4: వరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైన తెలుసుకునిస్తుందా అన్నాడు.
5: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. ఇన్ దీస్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్ గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ స్కూల్స్, అట్లీస్ట్ షుడ్ నో ఎ లిటిల్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్.
4: ఈయన పొత్తు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవవానితో మాట్లాడుతూ వస్తున్నాడు.
5: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
4: Mari neeku sangeetham emaina kuda telusuna annadu.
5: Then he put the next question, do you know music?
4: Aga adi kuda telusu swami annadu.
5: He confessed, swami, I do not know even that.
4: Mari pichchi vada kavasanta veedi cinemalanta untunnayi loud speakers unta pichchi paadutu untaru neeku ee vidhamga sangeetham teliyakopothe dance trainer oti pakkala pettukoni undakoodda annadu.
5: Then what a type of mad person you are. In every street there is a cinema house, so many loud speakers there. Should you not have at least a transistor to listen to the music?
4: Adi emto naaku teliyadu swami annadu.
5: This confessed, I do not know what that transistor
4: is. Pichi vada transistor chethulo ledinatundi vyakti ee kaliyugulo vyartham, vaadi jeevitham anta kodanu taru bhagam gangapalayipoyindi annadu.
5: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
4: అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
5: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ హావింగ్ ఎ న్యూస్ పేపర్ స్వామి?
4: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే ఈ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
5: It is fashion to have the newspaper with you even if you do not know education. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
4: Mari konchu dooru poyindaru sir, are babu ee daggara ganta unda enta ganta ayindi annadu.
5: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
4: నాకు చదివే రాకపోతే గంట గట్టుకొని నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
5: When I do not know
6: Even
5: if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the
6: day.
5: If you do not have a watch also, 3/4 of your life is a total
6: waste.
5: Meanwhile, there was a big gale.
6: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
5: The boat began swinging both sides.
6: సుడిగాలి ప్రారంభమైంది.
5: There was a cyclone.
6: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
5: The river was in full flood.
6: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
5: The boatman lost control.
6: హద్దు తప్పిపోవటం చేత స్వామి మీకు ఏమైనా ఈత ఈతమైన వచ్చినా అన్నాడు.
5: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
6: అయితే మీ జీవితం పూర్తిగా అంగపాటు ఉన్నాడు.
5: హీ సెడ్ ఐ డు నాట్ నో. దెన్ హీ రిప్లైడ్, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్. ఇలా
6: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రత్త, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావక.
5: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
6: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
5: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్, వే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్,
6: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
5: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
6: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
5: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
6: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
5: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
6: కేవలం ధన కనుక వస్తువు అనాథుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
5: సో లాంగ్ యాజ్ హీ బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
6: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
5: there are two things which every person has to accomplish.
6: One is bahirmukhamainatundi yokka swatantram.
5: One is the external freedom.
6: Antarmukhamainatundi swatantram.
5: The second one is internal freedom.
6: Aithe bahirmukhamainatundi swatantramunaku swatantram antaru.
5: The one which is external is described as the word swatantram, independent.
6: Total indriyanigramunaku swatantram antaru.
5: The inner control of the senses and freedom of the inner type.
6: స్వతంత్రము, స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
5: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
6: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
5: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ కింగ్, you will not be able to get the real job.
6: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
5: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
6: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
5: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
6: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితంలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
5: For the external freedom also, the control of sense organs is important.
6: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రము అత్యవసరం.
5: ఫార్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యు షుడ్ హ్యావ్,
6: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
5: యుడ్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
6: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని, మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
5: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
6: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనే సత్యాన్ని మనం గుర్తించాలి.
5: యు హావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యుమానిటీ.
6: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
5: We will be hankering after different types of joys and pleasures.
6: Sukhamu, sukhamu, sukhamani ucharistunnam.
5: We go on uttering the word sukhamu, sukhamu, which means happiness, happiness.
6: Ee sukhamu anetundi dentlo manaku labhistundi anetundi vishayanni manam vetakatam ledu, vicharinchatam ledu.
5: We are not making any effort to find out and search where does this real happiness lie.
6: Kanuka Arjuna, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
5: అర్జున, యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
6: ఈ శాంతి కేవలము విషయేంద్రియములతో నీకు లభించదు.
5: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
6: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
5: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యూ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
6: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
5: Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control.
6: Indriya udrekamulu cheta manavattu lopala aneka vidhamainatuvanti nishikshalu bayala jerutunnayi.
5: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
6: Yenadu manavattulo deham balahinam avutundo appudu etti karyamulu kuda nu taanu cheyaleinatuvanti sthitilo untadu.
5: The moment the physical body is weaker, he would not be able to undertake any useful work.
6: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
5: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
6: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
5: సో లాంగ్ యాస్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ అ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
6: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన ఈ శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
5: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
6: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
5: వెన్ అర్జున వాస్ బెంగిన్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
6: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
5: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
6: కానీ తనకు చేత కాలేదు.
5: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
6: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవికొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
5: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
6: కారణం ఏమిటి?
5: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
6: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
5: టిల్ దట్ టైమ్ అర్జున వాజ్ ఫీలింగ్ దట్ ఇట్ వాజ్ హిస్ ఓన్ బాలర్ అండ్ హిస్ ఓన్ స్ట్రెంగ్ అండ్ హి వాజ్
6: ఎంజాయింగ్. ఆ బలము తన బలము కాదు,
5: దైవ బలము. But that strength was not his. It was a strength given by the divine.
6: Daiva balam undinanta varaku kudanu tana balamuto paatu daiva balamunu kurchi sabalanga thanu poraadataadu.
5: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
6: Daiva balamunu kolipoyina tarvata adalanu kudanu rakshinchukolenatundi yokka sthitilo maaripoyadu Arjuna.
5: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
6: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga socha utsahamulu kalpinchatam chetane manavudu anni karyamulu endukodunu palgontunnadu.
5: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
6: Nijamuga aa daiva shaktiye lekundina మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యం కూడాను సాధించలేడు.
5: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
6: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
5: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
6: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
5: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
6: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
5: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
6: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
5: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
6: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
5: యు హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
6: అంటించినావు, పోస్ట్ వేశావు.
5: యు హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
6: కానీ అది చేరలేదు స్వామికి.
5: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
6: కారణం ఏమిటి?
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
6: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరములు, ఈ యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
5: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
6: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబు కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతుంది.
5: Even a letter which is dropped in the hostel, it has not reached ప్రశాంతి నిలయం.
6: అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు, 1000 మైళ్ళ దూరమైనా కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
5: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
6: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
5: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
6: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
5: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
6: అదే విధముగాని దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కానీ, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
5: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజెస్, బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
6: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పీహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతన మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
5: దర్ ఇస్ నో యూజ్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పీహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
6: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
5: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
6: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గం అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
5: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
6: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
5: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
6: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
5: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
6: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
5: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఎ పర్సన్, ఎన్ అన్హెల్తీ పర్సన్, వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ మెడిసిన్?
6: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
5: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ది గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్, వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
6: విన్నటువంటి విషయములను, మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
5: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ and the things which are recognized by us, at least one or two things when we practice would be able to derive. The most important crucial thing for all these things is control of senses.
6: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deni neevu sadhinchagalavu?
5: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
6: ప్రహ్లాదు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము గెలవనేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించదే.
5: ప్రహ్లాద స్టోరీ ఫాదర్ స్వామి చేసేది నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్,
6: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
5: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్స్ట్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
6: కనుక ఇందులో మనము మొట్టమొదట గుర్తించవలసినది ఏమిటంటే, అందరి యందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవరీ హార్ట్ అండ్ ఇన్
6: ఎవరీ సూర్యుని సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
5: The sun is only one for all people. He will not be different suns for different worlds as such. There is only one sun.
6: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
5: There are some pots.
6: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
5: There are some metal vessels. Brass vessels.
6: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
5: There are some silver vessels.
6: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
5: ఇక్కడ మనం కాపర్ వెసల్
6: అన్నింటి ఎందు నీరు పోసిపెట్టాము. కుండలు ఉంటున్నాయి ఇక్కడ. కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
5: షైనింగ్ అబౌవ్
6: అన్ని కుండలు ఎందు కూడా అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
5: యు ఆర్ ఫైండింగ్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ సో మెనీ సన్స్ రిఫ్లెక్టెడ్
6: అన్ని సూర్యులు ఉంటున్నారా?
5: బట్ ఆర్ యూ హ్యావింగ్ సో మెనీ సన్స్?
6: కుండలు వేణు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
5: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
6: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
5: The reflected sun is only one.
6: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
5: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
6: కనుకనే పండితుని మొదలు పామరుడి వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ గుండెల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అని సత్యాన్ని గుర్తించాలి.
5: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
6: the same. The
5: vessels which may be compared to our bodies, they may be different.
6: The clothes that
5: we wear, the jewelry that we wear may be very expensive.
6: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
5: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
6: కానీ ఇవన్నీ కుండలే.
5: బట్ దిస్ ఆర్ ఆల్
6: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
5: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
6: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
5: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
6: ఎవరు ఎవరిపైన స్వారి చేయటం,
5: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
6: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
5: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
6: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
5: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
6: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
5: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
6: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
5: If a person has committed any mistake, it might be your duty to show him and to criticize that particular thing only from the point of correcting
6: it. అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
5: Ignorance is very thick and it is covering.
6: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
5: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
6: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
5: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock, ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్, యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
6: కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
5: హౌ టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
6: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
5: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
6: లేక నీడను తిప్పితే ఎవరు వింటుందా?
5: Suppose they criticize and admonish it, would it listen
6: to him? Even if he is not in a day,
5: whatever you do, the length of the shadow will not come down.
6: Suryudu perugutu vaste, eedu tagutu vaste.
5: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
6: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu dagariki vachetappudiki ee needu kudanu meeku antasthanamai ee paadam kinda padipothu.
5: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
6: Kaluka, neevu 5 adugulu untina gaani nee adnanu 50 adugulu untundali.
5: You may be 5 feet, but your ignorance is 50 feet long.
6: Kaluka nee buddhi krindamulani విచారణ శక్తి అనేటువంటి సూటు పెరగాలి. ఇది జ్ఞానశూన్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానమైనటువంటి నీడ తలుపుతూ
5: వస్తుంది.
6: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
5: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
6: ఈ ఒక మార్గం. రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి.
5: The second method is that your shadow is 50 feet.
6: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాయి.
5: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
6: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు.
5: You would not be able to just put it behind you by running that way.
6: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
5: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడో విల్ బి బిహైండ్ యూ.
6: అంటే మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు, ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
5: ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికల్లీ
6: ఎంతనైనా దైవం పైన మరొకసారి.
5: Therefore, one method is turn your vision towards God.
6: బుద్ధితో జ్ఞానమైన అభివృద్ధి పరచుకోవాలి.
5: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
6: ఈ రెండూ లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
5: ఇఫ్ యూ హావ్ నైదర్ ఆఫ్ దీస్ టు, యువర్ ఇగ్నోరెన్స్.
6: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
5: Therefore, Arjuna, you increase your wisdom.
6: నీ అజ్ఞానం నశిస్తుంది.
5: యువర్ ఇగ్నోరెన్స్ విల్ గెట్
6: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
5: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్ దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
6: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
5: వన్స్ డ్యుయాలిటీ గోస్, యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
6: రాగద్వేషం లేనప్పుడు దేహ భ్రాంతి పోతుంది.
5: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
6: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
5: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెర్ విల్ బి నో సారో.
6: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
5: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్, యువర్ అటాచ్మెంట్,
6: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
5: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో, ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
6: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
5: టు డిస్ట్రాయ్ డ్యుయాలిటీ ఇగ్నోరెన్స్ ఆఫ్
6: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
5: ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ ఇగ్నోరెన్స్ ఇలా టు
6: కనుక ఈ జ్ఞానాదేవుడు కైవల్యం అన్నాడు.
5: Therefore, it is said, only through wisdom will be able to reach the ultimate.
6: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
5: What type of wisdom should we develop?
6: లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా?
5: Is it secular and worldly or is it...
6: మన యందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుందో అప్పుడే దైవత్వం పైన కూడాను అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
5: Only when we are having self-confidence in us, we'll have confidence in the Lord.
6: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
5: Only that person who does not believe in himself will not believe in God.
6: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
5: The person who has faith in himself will have faith in God.
6: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
5: To believe in oneself, there is need for this inquiry.
6: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
5: For making things very clear to the children, Swami is repeating a better thing again.
6: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
5: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మై మైండ్.
6: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
5: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
6: ఇది నా దేహం,
5: దిస్ ఇస్ మై బాడీ,
6: ఇది నా బుద్ధి,
5: దిస్ మై ఇంటెలిజెన్స్,
6: నా చిత్తం,
5: దిస్ మై చిత్తం,
6: నా ఇంద్రియుడు,
5: దిస్ ఆర్ మై సెన్స్,
6: నా అంతఃకరణ,
5: దిస్ మై అంతఃకరణ
6: అంటున్నావు. బట్ హూ ఆమ్ ఐ, నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
5: యు ఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యు, హూ ఆమ్ ఐ.
6: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
5: బట్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
6: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
5: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్
6: ది యూజ్? మసట కాస్త తప్పింత ఎవరితరము?
5: Who can remove the what is written on his forehead?
6: Manda kutthulu thanakal chereneni.
5: Bad thoughts if they were to enter into one's head.
6: Bend baru nu buddhulu bend banda baru.
5: All his thinking will become dull and null.
6: Kanukani, idu navastam ante vastram veru. అదేవిధంగా నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారించి నీవెవరు? నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
5: యు ఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
6: నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికి నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు.
5: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యు రియలీ ఆర్, యు దట్ యు రియలీ ఆర్ ఆర్ ఆక్యుపైయింగ్ ది
6: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమాని లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
5: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దెన్ సమ్ మీన్స్. యు సే దట్ దిస్ ఇస్ మై కర్చీవ్, కర్చీవ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ యామ్ డిఫరెంట్.
6: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారించి నీవెవరు?
5: యు సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యువర్ బాడీ ఇస్ డిఫరెంట్, యువర్ డిఫరెంట్.

0: యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ దిస్ మై లైఫ్ దిస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్. వాట్ ఇస్ ఇట్?
0: అతను మారేవాడు కాదు.
1: Master is not undergoing any change.
0: అతను కదిలేవాడు కాదు.
1: He doesn't change.
0: అతను వదిలేవాడు కాదు.
1: He would not leave you.
0: కనుకని అతి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: Therefore, you have to just find out and recognize such divinity through inquiry.
0: కనుకన ప్రతి మానవుడికి కూడా మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: For every person, three fourths is inquiry and one fourth is సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: Only through this four.
0: కనుక కాయాన్ని వ్యర్థం చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైయింగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైయింగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలంగా అరుచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటారు.
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్. కనుక
0: భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసే తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే మాత్రాస్తి కర్తవ్యం దిశలోకేషించిన మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you do?
0: కనుక మనం అన్ని కర్మలు చేయవలసింది.
1: Therefore, we'll have to do all the
0: senses. అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
1: We have to use all the senses.
0: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: But by using the senses within limits, for the purpose meant, we'll have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూజ్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
0: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

لبثوا وإني